ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం జయ జయ జయ బృందగాన వింటారు. రచన శ్రీమతి చెల్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ డి నిచ్చల్.

ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಗಣ ಕೈಯ ತಿರುಗುತ್ತ.

నాత్యా కిలాం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై చింతన వింటారు. చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వ్యాఖ్యాత శ్రీ మోహిబుల్లా ఖాన్.
1: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కరుణామయుడు కృపాసాగరుడైన దేవుని పేరుతో ప్రారంభం. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆదిలో ఏ మతం లేదు. దైవం మనిషిని సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు. దైవం మతాన్ని సృష్టించలేదు, తన ప్రవక్తల ద్వారా జీవన విధానం మాత్రమే చూపాడు. సర్వసృష్టి ఏ శక్తి అధీనంలో ఉందో ఆ శక్తికి మాత్రమే తలవంచడం, మరే శక్తికి తలవంచకపోవడం మాత్రమే ఉంది. మనిషి భూమిపై ఉన్న సకల సంపదపై కొందరి పెత్తనాన్ని ఆమోదించకపోవడం, భూమిపై దాని సంపదపై మనుషులందరూ సర్వ సమాన హక్కులు కలిగి ఉండడం మాత్రమే ఉన్నది. ఈ భావజాలం ప్రపంచంలో ఏ రూపంలో ఏ భాషలో ఉన్నా అది ఇస్లామే. ఇస్లాం అనేది కేవలం ఒక అరబ్బీ పదం మాత్రమే. ఇస్లాం అనే అరబ్బీ పదానికి శాంతి, సన్మార్గం, దైవ విధేయత అని అర్థం. మానవులందరి హృదయాలలో శాంతిని, ప్రేమను నెలకొల్పేందుకు ఆవిర్భవించిన ధర్మం. ఇది మతం కాదు, సర్వ మానవుల కొరకు దైవం చూపిన జీవన విధానం. దైవం సృష్టించిన సూర్యచంద్రులు, నక్షత్రాలు, గాలి, వెలుతురు ఎలాగైతే ఒక మతానికి, వర్గానికి, ప్రాంతానికి, జాతికి చెందినవి కావో, అలాగే ఇస్లాం కూడా ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది సర్వ మానవులకు చెందిన ప్రకృతి ధర్మం. ఇస్లాం ధర్మం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుండి మొదలైందనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు, ఆది నుండి ఉంది. గత ప్రవక్తలు ప్రవచించిన విషయాలనే ఆయన పునరుద్ఘాటించారు. ఇస్లాం ఆది మానవుని పుట్టుక నుండి మొదలైన ధర్మం. ఈ భూమిపై ఉన్న అన్ని జాతుల్లోనూ వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలలో ప్రజలకు మార్గం చూపేందుకు దైవం తన ప్రవక్తల్ని పంపించారు. వీరు తాము పుట్టి పెరిగిన ప్రాంతాల భాషలలోనే దైవ సందేశం ప్రజలకు చేరవేశారు. ఈ దైవ సందేశాన్ని చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని అరబ్బీ భాషలో ఇస్లాం అన్నారు. ప్రవక్తల పరంపరలో వచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లింల ప్రవక్త కాదు, సర్వ మానవాళికి

0: మార్గం చూపేందుకు వచ్చిన విశ్వప్రవక్త. పవిత్ర ఖురాన్ ఏ ఒక్క మతానికి చెందింది కాదు. ఇది సర్వమానవాళికి హితోపదేశం చేయడానికి వచ్చిన చివరి దైవ గ్రంథం. ఇస్లాం మానవులందరి దైవం ఒక్కడే అని, ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు అర్హుడని, జనన మరణాలు లేనివాడని, ఆయన ఎవరి సంతానం కాదని, ఆయనకు సంతానం లేదని, సకల చరాచర సృష్టి ఆయన అధీనంలోనే ఉన్నదని చెప్తుంది. అంతేకాక మనుషులు సృష్టించుకున్న కులం, మతం, ప్రాంతం, జాతి, భాష అనే అన్ని అడ్డుగోడలకు ఆయన అతీతుడని విశదపరుస్తుంది. మానవులంతా పరస్పరం సోదరులే అని, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ కాదని, తల్లిదండ్రుల్ని సేవించాలని, అనాథల వితంతువుల పట్ల ఆదరణ కలిగి ఉండాలని, సదా సత్శీలం సత్ప్రవర్తన కలిగి హింసా దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని, వ్యభిచారం వడ్డీ దరిదాపులకు కూడా పోరాదని తాఖీదు చేస్తుంది. ఇస్లాం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. అన్యాయంగా చిందించబడే ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లాహ్ వద్ద తీర్పు దినాన సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ప్రకృతి మనుషులందరినీ సమభావంతో ఆదరిస్తున్నప్పుడు కులమతాల పేరుతో హింసా దౌర్జన్యాలకు పాల్పడే అధికారం మనిషికి లేదని చెబుతుంది. మహాప్రవక్త క్షమాగుణం, ప్రేమతత్వాలు మొత్తం ప్రపంచాన్ని జయించాయి. అందుకే ఆయన బోధనలు విశ్వవ్యాపితమయ్యాయి.
1: మీరింతవరకు ఖురాన్ సూక్తులు వ్యాఖ్యాత శ్రీ మొహబిల్లా ఖాన్ చింతన కార్యక్రమంలో విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz ఇప్పుడు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.
2: తగ్గినటువంటి వాటినే తిరిగి మళ్ళీ

వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు, అవకాశాలు అనే అంశం గురించి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.

సహజంగానే తగ్గుతూ ఉంటాయి. తగ్గినటువంటి వాటిని తిరిగి మళ్ళీ కలుపుకోవటం మన బాధ్యత. అంతకుముందు మన పెద్దలు వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా దొరికేటువంటి ఈ గెత్తము అలాగే పచ్చి రొట్ట ఇలాంటి వాటినే ఎక్కువగా వాడి సాగు చేసేవాళ్ళు కాబట్టి సహజంగా మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య ఎప్పుడు కూడా నేలలో అలాగే ప్రకృతిలో కూడా ఎక్కువ ఉండేవి. అందుకనే వచ్చేటువంటి తెగులు కానీ పురుగులు కానీ చాలా చాలా తక్కువ ఉండేవి. వాటిని నియంత్రించడానికి చిన్న చిన్న జాగ్రత్తలతో వాళ్ళు పంటలు సాగు చేసేవాళ్ళు. కానీ కాలం మారే కొద్దీ మరి వాతావరణంలో కొంత మార్పు వచ్చింది, దానికి తోడు మనం చేసేటువంటి సాగు పద్ధతుల్లో కూడా బాగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రసాయనాలు ఎక్కువగా వాడుతూ నేలకు ఎక్కువగా కలుపుతూ ఉన్నామో నేలలో మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తుంది. మరి మనకేమో ఏవి ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడవు, ఏవి తగ్గినాయి అనేది అంత బాగా తెలియదు. ఎందుకంటే ప్రతిసారి మనం పరీక్ష చేయం కాబట్టి, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్యని మనం లెక్కబట్టడం కూడా కష్టం కాబట్టి, వాటి లభ్యత గురించి కూడా ఎక్కువ పట్టించుకోం కాబట్టి మనకు తెలియదు. సరే, ఏదేమైనా పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్ర ఎక్కువ అవుతుంది అనుకోండి, సాధారణంగానే మనకు అర్థమవుతుంది సహజంగా మనకు సహాయం చేసేటువంటి జీవరాశులు తగ్గిపోతున్నాయి, అందుకే మనకు నష్టం కలిగించేటువంటి ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పంటలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. కనీసం అలాంటప్పుడైనా మనము మనకు సహాయం చేసేటువంటి ఈ జీవరాశుల గురించి అవగాహన పెంచుకొని వాటిని బయటైనా సరే లేకపోతే ప్రయోగశాలలోనైనా సరే వాటి ఉత్పత్తిని పెంచుకొని అవి మన నేలలో కలుపుకోవటం కానీ మన పంటల మీద పిచికారీ చేసుకోవటం కానీ చేసినట్లయితే మనకి రాను రాను ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఉదాహరణకి మనకి వరిలో ఉపయోగపడేటువంటి సూడోమోనాస్ అనేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా పంటలను ఆశించి నష్టం చేసేటువంటి కొన్ని రకాల తెగుళ్ళని చక్కగా నియంత్రిస్తుంది. అది విత్తన శుద్ధికి వాడుకోవచ్చు, అలాగే భూమిలో పశువుల గెత్తంతో కలిపి కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా వరి పంటలో వచ్చేటువంటి అగ్గి తెగుళ్ళని కానీ పాముపొడల తెగుళ్ళని కానీ నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని మన జీవనియంత్రణ ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, అలాగే మన పరిశోధనా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ జీవనియంత్రణ సంబంధించినటువంటి పరిశోధనాల్లో కూడా వాళ్ళు ఉత్పత్తి చేసి రైతులకు శిక్షణలు కూడా ఇస్తూ ఉన్నారు, అలాగే మనకు కూడా అందిస్తూ ఉన్నారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఒక శిలీంద్రము మనకి ఎంతో సహాయం చేస్తుంది. భూమిలో మనకి ఉన్నటువంటి నష్టం చేసేటువంటి ఈ బూజుల్ని పంట దగ్గరికి రాకుండా వివిధ రకాల పంటల్లో ఉపయోగపడతా ఉంటుంది. అది కూడా మన ఇతర పంటల్లో భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి జీవ నియంత్రణ మందు, మనకి మందు అంటే మందు కాదు కానీ ఒక ట్రైకో కార్డులు అంటాం. ఇవి సన్న సన్నటి గుడ్లని ఒక అట్ట మీద అంటించి మనకి లభ్యం చేస్తూ ఉంటారు. పరిశోధనా కేంద్రాల్లో లభ్యం అవుతుంటాయి కొన్ని చోట్ల, అలాగే కొన్ని చోట్ల జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తూ ఉంటారు, అలాగే బయట మరి కొన్ని సంస్థలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయి మనకు వరిలో అంటే, వరిని ఆశించేటువంటి కాండం దొలిచే పురుగుని నియంత్రించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాండం దొలిచే పురుగు గుడ్లని నియంత్రించడానికి ఈ జీవ నియంత్రణ పద్ధతి అయినటువంటి ట్రైకో కార్డులు మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ కార్డులు ఉన్నటువంటి అట్టల్ని తీసుకొచ్చుకొని పంటలో మనము ఒక 15 రోజుల నుంచి కనుక మొదలు పెట్టుకుంటూ పోయినట్లయితే కనుక, ఒక 15-20 రోజులకి అట్లా మనం పెట్టుకున్నట్లయితే కనుక పంట అంతా కూడా మనకి ఏదో ఒక సమయంలో వచ్చి పంటను నష్టం చేసేటువంటి కాండం దొచ్చే పురుగును నియంత్రించడానికి, ముఖ్యంగా వాటి గుడ్లని మురిగిపోయేలాగా చేయడానికి ఈ సన్నటి గుడ్ల నుంచి వచ్చేటువంటి కందిరీగలు చాలా సహాయం చేస్తాయి. ఈ కందిరీగలు ఏం చేస్తాయంటే కాండం దొచ్చే పురుగు గుడ్లు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కొని వాటిని
మరి రంధ్రం చేసి దాంట్లో వీటి గుడ్డు పెట్టడం వలన ఆ కాండందల చెప్పులకు గుడ్లు మురిగిపోవటం వలన మనకి ఆ గుడ్లన్నీ నాశనమైపోతాయి. తర్వాత తర్వాత వాటి నుంచి పంటకు నష్టం చేసేటువంటి కాండందల చెప్పులకు బయటికి రా. ఇలా మనకి రకరకాల పంటల్లో కూడా ఉంటా ఉంటాయి. అంతేకాకుండా మనకి లింగాకర్షక బుట్టలు కూడా చక్కగా దొరుకుతాయి. సహజంగా మరి ఈ తల్లిరెక్కల పురుగుల సంతతిని తగ్గించుకోవడానికి, ముఖ్యంగా మగరెక్కల పురుగుల సంతతిని తగ్గించడానికి, ఆ సంఖ్యను తెలుసుకోవడానికైనా కనీసం మనం లింగాకర్షక బుట్టలు వాడుకోవాలి. వాటిని వాడుకున్నట్లయితే కనుక మనకి వీటి సంతతి ఎంత ఉంది, అలాగే ఎక్కువ మొత్తంలో పెడితే మగరెక్కల పురుగులు ఎక్కువ సంఖ్యలో పడిపోతే రాబోయేటువంటి గుడ్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. ఇలా అన్ని రకాల పద్ధతుల్లో మనం గనక వరిలో ఈ జీవనయంత్రణ పద్ధతులను కానీ సహజ పద్ధతులను కానీ సద్వినియోగపరుచుకొని వరి సాగు చేసినట్లయితే తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన వడ్లని ఉత్పత్తి చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి మనం. మనలో చాలా తక్కువ మందిమే సుడోమోనాస్ వాడుతూ ఉన్నాం, అలాగే మనలో చాలా తక్కువ మందిమా ట్రైకోగ్రామా కార్డులను వాడుకొని పురుగులు నియంత్రణ చేసుకుంటా ఉన్నాం.

0: అలాగే మంచి సేద్య పద్ధతులు పాటించినా కూడా మనకు సుడిదోమ లాంటి పురుగుల్ని వరిలో తగ్గించడానికి అవకాశం ఉంది. ఇలా అన్ని రకాల పద్ధతుల్ని, జీవనియంత్రణ పద్ధతులు, సేద్య పద్ధతులు, ఇవన్నీ కూడా వాడుకొని మనము వరిలో సస్యరక్షణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి.
1: ఇంతవరకు వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు అవకాశాలు.
2: వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.
1: శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి,
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వ్యవసాయ సమాచారం వింటారు. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందించిన వాతావరణ సమాచారం ఈ విధంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు రైతులకు రానున్న 24 గంటలలో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరొక
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
4: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసేదానికి సిఆర్డీకి యాక్చువల్ గా అప్రూవ్ చేయడం జరిగింది.
3: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఇ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్తు తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
5: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చింది, మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
3: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్భాల్లో బూతు స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
6: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల

మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవాల్టి ప్రసార విశేషాల్లో భాగంగా 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన శ్రీ దాట్ల సత్యనారాయణరాజు స్వతంత్ర సమరయోధుడు వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. మరియు శ్రీ డివి నరసరాజు రంగస్థల సినిమా నటుడు రచయిత దర్శకుడు వీరి డెత్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో నేత్రదానం అవగాహన విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కార్నియా స్పెషలిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ జి మోహన ప్రీతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి. గాంధీ మార్గంలో కొన్ని గాంధీజీ సూక్తులు వింటారు. పుష్పాంజలిలో భక్తిగీతాలు వింటారు. 8:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, వెనువెంటనే ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం వింటారు. 8:59 పాటల పల్లకి కార్యక్రమం వాట్సాప్ ద్వారా మెసేజెస్ కోరిన శ్రోతలు కోరిన లేటెస్ట్ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:30 పాటల పల్లకి కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 10:00 11 ప్రధానమంత్రి జన్ ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15 పాటల పల్లకి కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు. 11:30 ఏకచిత్రగానం ఒకే సినిమాలోని విశేషాలని తెలుసుకుంటూ ఆ సినిమాలోని అన్ని పాటల్ని వింటారు. 12:00 హిందీలో వార్తలు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనం సంభాషణ అనే అంశం గురించి శ్రీమతి డివి మానస మరియు శ్రీదేవి గారి యొక్క సంభాషణని వింటారు. 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తిగారి వయోలిన్ వాదనము, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తిగారి మృదంగ వాదనము వింటారు. 3:00 మధురమే సుధాగానం కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు వీటి ఆధారిత వ్యాఖ్యానంతో శ్రోతలు కోరిన ఆపాత మధురాలు వింటారు. 3:30 ఎన్సీఆర్టి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 సరదాగా కాసేపు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 5:00 యు

0: యువవాణి యువజనుల కార్యక్రమం 5:30 మా పదం మీ భావం కవితల కార్యక్రమం వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 వాతావరణ సమాచారం వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ. మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో మీ మెదడుకి పదును పెట్టే క్విజ్ కార్యక్రమం. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పులు అనే అంశం గురించి నైరా నుండి వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. గురువారెడ్డి గారి ప్రసంగం వింటారు. 8:00 మెలోడీ మ్యాచ్ కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనకు వెళతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో

0: విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. ఆష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపైన చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనతా తబ్ తక్ అధూరి రహేగీ జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అపనా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ హై ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్

ఫ్రాన్స్లోని ఆమ్స్టర్డామ్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్ కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై కార్యక్రమ ప్రసారాలు వింటున్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటిమాట శీర్షికన శ్రీ దాట్ల సత్యనారాయణరాజు స్వతంత్ర సమరయోధుడు వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. శ్రీ దాట్ల సత్యనారాయణరాజుగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. ఆయన 1904 ఆగస్టు 28 జన్మించారు. తండ్రి దాట్ల రామచంద్రరాజు, తల్లి అచ్యుతమ్మ. విద్య ఆంధ్ర మెడికల్ కాలేజ్ లండన్లోని గైస్ హాస్పిటల్లో, వియన్నాలోని చెస్ట్ క్లినిక్లో వైద్య విద్యని అభ్యసించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. భారత జాతీయ కాంగ్రెస్లో పనిచేశారు. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి 1957, 1962, 1967 సంవత్సరాల్లో వరుసగా 3 లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ప్రజాసేవకు కృషి చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల్లో ఆయన పేరు ప్రస్తావించబడుతుంది. వీరు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం వైద్యుడిగా, సైనిక అధికారిగా, పార్లమెంటేరియన్గా దేశానికి విశిష్ట సేవలు అందించారు. వీరు ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రిగా 1962-64 సంవత్సరంలో పనిచేశారు మరియు రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా 1964-66 సంవత్సరంలో పనిచేసినందుకుగాను వీరికి భారత ప్రభుత్వం తరపున ప్రత్యేక గౌరవం దక్కింది. మీరు ఇంతవరకు శ్రీ దాట్ల సత్యనారాయణరాజుగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు తెలుసుకున్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటిమాట శీర్షికన డివి నరసరాజు, రంగస్థల సినిమా నటుడు, రచయిత, దర్శకుడు, వీరి డెత్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. డివి నరసరాజు గారు పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు. వీరు జులై 15 1920 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు

0: తండ్రి దాట్ల పద్మరాజు, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ప్రముఖ సినీ రచయిత, నాటక రచయిత, దర్శకుడు, నటుడుగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకుని నాటకాలు రాస్తూ నటిస్తూ రచయితగా పేరు తెచ్చుకున్నారు. 1954 పెద్ద మనుషులు చిత్రంతో సినీ రచయితగా ప్రవేశించారు. ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డి ఆయన నాటకం చూసి సినిమా రంగానికి పరిచయం చేశారు. దొంగరాముడు, గుండమ్మ కథ, రాముడు భీముడు, రంగుల రత్నం, భక్త ప్రహ్లాద, యమగోళ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించారు. ఆయన రచనల్లో హాస్యం, చమత్కారమైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. చదరంగం చిత్రానికి కథారచయితగా నంది అవార్డును అందుకున్నారు. కారుదిద్దిన కాపురం 1986 విడుదలైన ఈ చిత్రానికి రచయితగా దర్శకుడిగా కూడా పనిచేశారు. మనసు మమత, చెవిలో పువ్వు చిత్రాల్లో నటించారు. ఆయన ఆత్మకథ అదృష్టవంతుని ఆత్మకథ పేరుతో ప్రచురితమైంది. తెలుగు సినీ సంభాషణలకు హాస్యాన్ని, చమత్కారాన్ని జోడించి తనదైన ముద్ర వేసిన డివి నరసరాజు గారు రచయితగా, నాటకకర్తగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్న మహనీయుడు. వీరు 28 తేదీ 2006 హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. మీరు ఇంతవరకు రంగస్థల సినిమా నటుడు, రచయిత, దర్శకుడు అయిన డివి నరసరాజు గారి డెత్ యానివర్సరీ సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకున్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నేత్రదానం అవగాహన విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కార్నియా స్పెషలిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ జి మోహన ప్రీతి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి.
1: సినిమాలోకి అడుగుపెట్టారు నరసరాజు. గుంటూరులోని హిందూ ఉన్నత పాఠశాలలో విద్య, హిందూ కళాశాలలో ఇంటర్, మద్రాస్ లాయల కాలేజీలో బిఏ పూర్తి చేశారు. సినిమాలలోకి వెళ్ళకముందు నాటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇల్లు అమ్మబడును వాపస్ ఇలా నాటకాలు

0: రంగులు రాట్నం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. ఉదయ సమీరాలలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన నేత్రదానం అవగాహన అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత కూడా మన కళ్ల ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అదే నేత్రదానం. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా 25 August 2026 నుండి 8 September 2026 వరకు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమాలు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈనాటి మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి విశాఖపట్నం రీజనల్ ఐ హాస్పిటల్ కార్నియా స్పెషలిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన ప్రీతి గారు మన ఆకాశవాణి స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి నేత్రదానం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. కార్నియల్ అంధత్వం అంటే ఏమిటో మా శ్రోతలకు తెలియజేస్తారా డాక్టర్?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్నియా అంటే మన కంటిలో నల్లగుడ్డు ఉంటుంది కదండి, అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందులోంచి లైట్ రేజ్ అనేవి లోపలికి వెళ్ళి నరం మీద పడతాయి, అంటే రెటీనా మీద పడతాయి. అలాంటప్పుడు మనకి చూపు వస్తుంది. ఏదైనా కారణం చేత ఈ నల్లగుడ్డు ఏదైతే ట్రాన్స్పరెన్సీ పోతుందో అది తెల్ల మచ్చగా మారుతుంది. అలాంటప్పుడు లైట్ రేజ్ లోపలికి వెళ్ళవు, దానివల్ల చూపు అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం.
1: డాక్టర్, పుట్టుకతోనే కార్నియల అంధత్వం వస్తుందా, లేదంటే ఏదైనా వ్యాధి సోకడం వల్ల గానీ దెబ్బ తగలడం వల్ల గానీ వస్తుందా?
2: పుట్టుకతో కొంతమందికి కార్నియల్ బ్లైండ్నెస్ ఉంటుందండి, ఏమైనా వంశపారంపర్యమైన జబ్బుల వల్ల రావచ్చు. కానీ అలాగనే కాకుండా కొన్ని కారణాల చేత ఇన్ఫెక్షన్ వచ్చినా, కంటికి దెబ్బ తగిలినా, కంట్లో ఏమైనా పడి మన నలుపుకొని అది బాగా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా పోషకాహారం లభించకపోయినా, సో అలాంటప్పుడు కూడా మనకి కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది. ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల పోగొట్టుకున్న చూపు ఉంటారు కదా, వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్ను మార్పిడి ఆపరేషన్ ద్వారా, అంటే నేత్రదానం ద్వారా దానం చేసిన కన్నును మనం పాడైపోయిన కన్నును మార్చి ఈ కన్నును పెడితే వాళ్ళకి మళ్ళీ చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వేరే రకమైన బ్లైండ్నెస్లో వాళ్ళకి సాధ్యం కాదు, ఓన్లీ కార్నియల్ బ్లైండ్నెస్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇది. సో నేత్రదానం చేయటం వల్ల చాలా మందికి మనం చూపునివ్వగలుగుతాం.
1: డాక్టర్, కార్నియా మార్పిడి చేసినప్పుడు మొత్తం రెండు కళ్లను తొలగిస్తారా, లేదా కంటిలో ఏ భాగాన్ని తీస్తారు?
2: చాలా మంచి క్వశ్చన్ అండి. ఇంతకుముందు మొత్తం కంటినంతా తీసేవారు, కానీ ఇప్పుడేంటంటే ఓన్లీ నల్లగుడ్డును మాత్రమే తీస్తున్నారు. ఆ నల్లగుడ్డు మాత్రమే తీయటం వల్ల ముఖం ఏదైతే ఉందో అది వికృతంగా మారదు, సేమ్ మనకి ఎలా ఉందో అలాగే నీట్గా ఉంటుంది. అంటే ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఉండదు ఓన్లీ నల్లగుడ్డు తీయటం వల్ల. కంటిని మొత్తం అయితే తొలగించరు.
1: నేత్రదానం ఎవరెవరు చేయాలి డాక్టర్?
2: ఏ వయసు వారు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేత్రదానం చేయొచ్చు.
1: బీపీ షుగర్
2: ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఎస్, అన్ని జబ్బులు వాళ్ళు కూడా చేయొచ్చు. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ కండిషన్స్, లేదా నరానికి సంబంధించిన కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు

0: నేత్రదానం చేయం.
1: కంటిశుక్లాలు ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చా?
0: కంటిశుక్లం ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, కళ్లద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు.
1: నేత్రదానం చేసినప్పుడు మరణించిన వ్యక్తి నుండి ఎంత సమయంలో కార్నియా సేకరించవచ్చు డాక్టర్?
0: సో మనకి దగ్గరలో లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇమీడియట్లీ అంటే 6 అవర్స్ లోపే మనము నియరెస్ట్ ఐ బ్యాంక్ కి ఫోన్ చేయాలి. 6 అవర్స్ లోపే ఆ కార్నియా అనేది స్వచ్ఛంగా ఉంటుంది. మనం 6 అవర్స్ దాటిపోయిందంటే ఆ ట్రాన్స్పరెన్సీ పోయి కార్నియా ఆరిపోతుంది. బట్ అలాగని 6 అవర్స్ దాటిపోయినంత మాత్రాన మనం ఫోన్ చేయొద్దని కాదు, 24 అవర్స్ లోపు కూడా మన నియరెస్ట్ ఐ బ్యాంక్ కి ఫోన్ చేస్తే అదర్ రీసెర్చ్ పర్పసెస్ అయినా యూటిలైజ్ అవుతుంది.
1: డాక్టర్, ఈ కార్నియాను ఎన్ని గంటలు నిల్వ చేయవచ్చు?
0: అది డిఫరెంట్ స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయండి. షార్ట్ స్టోరేజ్ మెథడ్స్, లాంగ్ స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మనకి పేషెంట్ వెయిటింగ్ ఎక్కువ ఉంటే షార్ట్ స్టోరేజ్ లో స్టోర్ చేసి విదిన్ 2-3 డేస్ కూడా మనం ఐ డొనేషన్ ద్వారా చేసిన నేత్రదానాన్ని మనం కన్ను మార్పిడి ఆపరేషన్ చేయొచ్చు.
1: మరణించిన వ్యక్తి చుట్టూ నేత్రాలు ఇన్ఫెక్షన్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ఇంట్లో మరణిస్తే ముందుగా అక్కడున్న పరిసరాల్లో ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. దగ్గరలో ఏసీ గానీ కూలర్ గానీ ఉంటే స్విచ్ ఆన్ చేయాలి. తల కింద ఎత్తుగా పిల్లో పెట్టాలి. అండ్ కంటి మీద మనం తడిపిన దూది లేదా ఐస్ ముక్క పెట్టాలి. దీనివల్ల ఏంటంటే కార్నియా ఆరిపోకుండా ఉంటుంది. నేత్రదానం చేయటానికి వచ్చే టెక్నీషియన్ తీసేలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.
1: నేత్రదానం చేయాలి అనుకునే వారికి ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఆ ప్రొసీజర్ ఏమిటి, ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా మేడం?
0: ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. అలాంటప్పుడు మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాము, ర్యాలీస్ కండక్ట్ చేస్తాము, స్పీచెస్ ఇస్తాము. అలాంటప్పుడే ప్లెడ్జ్ ఫామ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ ప్లెడ్జ్ ఫామ్స్ లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఇంకోటి, రీజనల్ ఐ హాస్పిటల్లో మనకు ఒక కౌన్సిలర్ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు అక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇంకా KGHలో మార్చరీ దగ్గర కూడా మన కౌన్సిలర్స్ ఉంటారు. సో ఎవరైనా చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. సో అవేర్నెస్ ఇస్తారు. అలాంటప్పుడు అనుమతి ఇచ్చిన వాళ్ళు దగ్గర అక్కడ KGHలోనే మనం కళ్ళని అక్కడ
1: వెంటనే
0: మార్పిడి జరుగుతుంది. ఇంకెప్పుడైనా సరే మన నియరెస్ట్ ఐ బ్యాంక్ కూడా మనం కన్సల్ట్ చేసి మన డీటెయిల్స్ ఇవ్వచ్చు.
1: దాత నుండి కార్నియాను ఎలా సేకరిస్తారు డాక్టర్?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఐ బ్యాంక్ కి ఫోన్ చేయగానే అక్కడ ఒక టెక్నీషియన్ విత్ డాక్టర్ వస్తారండి. వచ్చి ముందుగా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుంటారు. ముందుగా ఒక 10 ml బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఓన్లీ ఆ కంటి పాపని అంటే నల్ల గుడ్డను మట్టుకే తీస్తారు. చాలా నీట్గా కట్ చేసి తీస్తారు. అందులో మీకు ఏమాత్రం ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఉండదు. తీసి వెంటనే దూది పెట్టేసి మీకు నీట్గా ఒక 10 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. తీసుకున్న కంటిని ఏంటంటే మనం నియరెస్ట్ ఐ బ్యాంక్లో స్టోర్ చేస్తాము. అవసరాన్ని బట్టి అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పేషెంట్స్ని ఇమీడియట్లీ కాల్ చేసి వెంటనే అది కన్ను మార్పిడి చేస్తాం. కొన్నిసార్లు మనకి ఇమీడియట్లీ కూడా మనం ఆ టిష్యూని యూటిలైజ్ చేసేసుకుంటాం.
1: మన దగ్గరి బంధువుల్లో ఎవరైనా కార్నియల్ బ్లైండ్నెస్ తో బాధపడితే డైరెక్ట్ గా ఐ బ్యాంక్కి వెళ్లి అడిగితే వెంటనే కార్నియా మార్పిడి జరిగే అవకాశం ఉంటుందా డాక్టర్?
0: అలా మీరు ఒక వెయిటింగ్ లిస్ట్ పెడతారండి. ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో. బట్ అదే టైంలో మీకు అవైలబిలిటీ ఉంటే మటుకు అండ్ మీకు నెసెసిటీ ఫస్ట్ ఉంది అంటే మటుకు మీకు కంపల్సరీగా చేస్తారు. మీ వెయిటింగ్ లిస్ట్ ప్రకారమే నడుస్తుంది. సో మనకి కావాలనుకున్నట్టు కార్పొరేట్ లో జరిగినట్టు జరగదు.
1: కంటి చూపు లేని ప్రతి వ్యక్తికి నేత్రదానం ద్వారా చూపు వస్తుందా డాక్టర్?
0: సో మనం ఫస్ట్ నుండి కార్నియల్ బ్లైండ్నెస్ అంటున్నాం కదండి, అంత స్పెసిఫిక్ గా మనం కార్నియల్ బ్లైండ్నెస్ అని ఎందుకు అంటున్నామండి? ఓన్లీ నల్లగుడ్డు పోయిన వాళ్ళకి అండ్ వెనకాతల నరం బాగున్న వాళ్ళకి మట్టుకే చూపు వస్తుంది. నరం బాగులేనంత వరకు కూడా మనం నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసినా ఎవరికి చూపు రాదు. సింపుల్ గా చెప్పాలంటే బల్బ్ లో ఫిలమెంట్ లాంటిది మన నరం. ఫిలమెంట్ ఉంటేనే బల్బ్ పైన మార్చినా మనకి వెలుగొస్తుంది. అలాగే పైన నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసినా లోపల ఫిలమెంట్ అంటే రెటీనా బాగుండాలి, అప్పుడే ఈ సర్జరీ అనేది సక్సెస్ అవుతుంది.
1: చిన్నపిల్లల్లో ఎక్కువగా కార్నియా బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు ఆడేటప్పుడు కంటికి దెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్?
0: మెయిన్ గా కంట్లో ఏమైనా పడినా కన్ను నలిపినా కూడా ఇలాంటి కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుందండి. సో కంటికి దెబ్బ తగలకుండా ఉండటానికి షార్ప్ ఆబ్జెక్ట్స్ తో ఆడుకోకూడదు. ఫస్ట్ థింగ్, పెన్స్తో ఆడుకునేటప్పుడు ఎక్కువ మోర్ డ్యామేజ్ జరుగుతుంది కార్నియాకి. అండ్ అలాంటప్పుడే నరం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోషకాహారం లభించకపోయినా కూడా కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది. సో మాల్ న్యూట్రిషన్ ఉండకుండా బలమైన ఆహారం ఇవ్వాలి పిల్లలకి.
1: ప్రస్తుత రోజుల్లో పిల్లలే కాకుండా పెద్దవారిలో కూడా మొబైల్లో స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే పనిగా మొబైల్ చూడటం వల్ల ఎక్కువగా కళ్ళు రబ్ చేసుకుంటూ ఉంటారు. దీని వలన చూపు తగ్గే ప్రమాదం ఏమైనా ఉందా డాక్టర్?
0: సో డెఫినెట్లీ స్క్రీన్

0: ఆలస్యం అనేది పిల్లల్లోనే కాదు, అడల్ట్స్లో కూడా కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైపోయింది. సో ఎప్పుడైతే మనం ఐస్ రబ్ చేసుకుంటామో చేతికున్న ఇన్ఫెక్షన్ అలర్జీస్ అన్నీ కూడా కంటికి సోకుతాయి. సో ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా వస్తాయి. అది రిపీటెడ్గా మనం చాలాసార్లు ఐ రబ్ చేసేటప్పుడు నల్లగుడ్డు డ్యామేజ్ అవుతుంది. అంత కార్నియల్ బ్లైండ్నెస్ వచ్చేలా డ్యామేజ్ అవ్వకపోయినా డెఫినెట్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లో డ్యామేజ్ ఉంటుంది. సో స్క్రీన్ టైమ్ అనేది అందరూ ఖచ్చితంగా తగ్గించుకోవాలి.
1: డాక్టర్, మా శ్రోతలకు నేత్రదానంపై ఉండే అపోహలు తొలగించి ఎలాంటి అవగాహన పెంచుకోవాలో వివరిస్తారా?
0: నేత్రదానం వెనకాతల చాలా అపోహలు, మిథులు ఉన్నాయండి. మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ఈసారి కన్ను తీసేస్తే నెక్స్ట్ జన్మలో సరిగ్గా పుట్టరు లేదా వికృతంగా పుడతారు అనే అపోహలు ఉన్నాయి. అవన్నీ అపోహలు మాత్రమే అండి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక నేత్రదానం చేయటం వల్ల ఇద్దరికి చూపునొస్తుంది అంటున్నారు, కానీ మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా మనం ఆ కంటి నేత్రంని, నల్లగుడ్డుని మనం నియర్లీ 6 to 10 పీపుల్ వరకు కూడా యూటిలైజ్ చేయొచ్చు. ఇంతకు ముందులా ఓన్లీ ఇద్దరికే కాదు, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనం నియర్లీ 6 to 10 పీపుల్కి ఆ టిష్యూని యూటిలైజ్ చేయొచ్చు. సో అలాగా మనం ఒక్కరు చూపు పోయినందుకు మనం 10 మందికి నియర్లీ చూపునిస్తున్నామంటే, అంటే పోగొట్టుకుని చూపునే ప్రసాదించట్లేదు, మనం జీవితాంతం వాళ్ళ లోకం చూసేటట్టు మనం చేస్తున్నాం. దానివల్ల మీకే కాదు మీ ఫ్యామిలీకి అందరికీ ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి కదా. ఖచ్చితంగా అది అందరికీ తెలియదు. ఈ అపోహల వల్ల ఏంటంటే చాలా ఇగ్నోరెన్స్ ఉంది. ఇవన్నీ మనం తొలగించడానికే మనం ఈ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం, ఈ ఫోర్ట్ నైట్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం. ఒక ఫ్యామిలీలో ఒక్కరు మోటివేట్ అయ్యి మిగతా వాళ్ళని మోటివేట్ చేసినా చాలా మంది కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అది యూటిలైజ్ అవుతుంది.
1: మన దేశంలో ఎంతమంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు? దానికి తగ్గట్టుగా అన్ని కార్నియాలు అందుబాటులో ఉన్నాయా డాక్టర్?
0: మన దేశంలో ప్రస్తుతానికి 12 to 15 lakh వరకు కూడా కార్నియల్ బ్లైండ్నెస్ వాళ్ళు ఉన్నారండి. దాని మీద ఎవ్రీ ఇయర్ 25,000 to 30,000 యాడ్ అవుతూనే ఉంటారు. కానీ మనకి ఎవ్రీ ఇయర్ దొరికే కార్నియాస్ నియర్లీ 25,000 to 30,000, అంటే 25,000 to 30,000 కార్నియాస్ మట్టుకే దొరుకుతున్నాయి. మనకి 15 lakh కార్నియా బ్లైండ్నెస్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇయర్లీ మనం ఇంత ఒక 2 lakh వరకు కార్నియాస్ అవైలబుల్ ఉంటే గానీ మనం ఈ బ్యాక్లాగ్ అనేది మనం పూడ్చలేం. సో అందుకనే మనం ఈ ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా చేస్తున్నాం.
1: నేత్రదానం జరిగిన తర్వాత మన కార్నియా ఎవరికి ఇచ్చామో ఆ వివరాలు గోప్యంగా ఉంచుతారా?
0: ఆ డీటెయిల్స్ ఎప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారండి. ఎవరికైతే మీ నేత్రాలను యూటిలైజ్ చేశారో ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఎవరికి బయట పెట్టరు. బట్ కాకపోతే టిష్యూ యూటిలైజ్ అయిందా లేదా అనేది మటుకే చెప్తారు. దాన్ని మీరు తీసుకుని యూ షుడ్ బి హ్యాపీ. అంతేగాని అలా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని ఓనప్ చేసుకోవడానికి అవ్వదు. ఆ డీటెయిల్స్ ఎప్పుడు కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి.
1: నేత్రదానం చేయాలి అనుకుంటే వెంటనే సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏమైనా ఉందా?
0: టోల్ ఫ్రీ నంబర్ అనేది ఏమి ఉండదండి. నియరెస్ట్ ఐ బ్యాంక్ ఫెసిలిటీకి కానీ, నియరెస్ట్ రీజనల్ ఐ హాస్పిటల్ కానీ, ఆర్ మన కేజీహెచ్ మార్చి దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళని మనం సంప్రదించవచ్చు.
1: డాక్టర్, చివరిగా అనాథ వ్యక్తి చనిపోతే వారి నుండి నేత్రదానం తీసుకోవచ్చా?
0: నేత్రదానంకి ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీది ప్లెడ్జ్ చేసిన ఫార్మ్స్ కానీ ఉండాలండి. కుటుంబ సభ్యుల అనుమతి కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి లేని పక్షాన అలా అనాథల్ని మనం నేత్రాలని ఎవరిని సంప్రదించకుండా తీసుకోవడానికి లేదు.
1: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు డాక్టర్?
0: మనం ఈ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు పాల్గొంటున్నామండి. ఈ 30 August ఆర్కే బీచ్ లో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అలాగే మన స్కూల్స్ లో పిల్లలకి ఎస్ఏ కాంపిటీషన్స్ అవి నిర్వహిస్తాం. అండ్ PHC అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తారు. 30 August మీరు ఎవరైనా మీకు కుదిరితే మార్నింగ్ 6:30 ర్యాలీలో పాల్గొనడానికి ట్రై చేయండి.
1: మీరు ఇలా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మీరు మా శ్రోతలకిచ్చే సూచనలు ఏంటి మేడం?
0: ఎవరైనా మీ ఇంట్లో గానీ పక్కింట్లో గానీ ఎవరైనా చనిపోతే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మోటివేట్ చేయండి. ఈ నేత్రదానం గురించి మీకు తెలిసిన అవగాహనని వాళ్ళకు కూడా ఇవ్వండి. అండ్ ఇమీడియట్లీ నియరెస్ట్ ఐ బ్యాంక్ ఫెసిలిటీకి ఫోన్ చేసి అక్కడున్న టెక్నీషియన్ డాక్టర్ వచ్చి మీకు ఎలాగో దానికి సంబంధించిన వివరాలు చెప్తారు. దీన్ని కానీ మీరు చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల సఫర్ అవుతున్న చాలా మందికి ఎంతో మేలు చేయగలుగుతారు.
1: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానంపై అవగాహన కలిగించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. మా శ్రోతల తరపున, మా ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డాక్టర్ మోహన ప్రీతి గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యంలో నేత్రదానం అవగాహన విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో

0: కార్నియా స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ జి మోహన ప్రీతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా గాంధీ మార్గం. గాంధీజీకి అంటే బాపూకి పిల్లలంటే అమితమైన ప్రేమ. బాపూకి పిల్లలంటే నాకు చాలా ప్రాణము. వారందరూ నా దగ్గరకు రావాలి అనేవారు బాపూజీ. చిరునవ్వుతో పరిహాసం చేస్తూ పిల్లలతో ఆడుకునేవారు. పిల్లలు ఆయనని ఎంతైనా ఆకర్షించేవారు. పిల్లలు కూడా ఆయనంటే ఎంతో చనువుగా వెళ్లేవారు. శ్రీమతి సరోజినీ నాయుడు బాపు గురించి వ్రాస్తూ

ఆయన సంతోషము, వేళాకోళాలు, ఆనందము చూసి పిల్లలు ఆయన దగ్గరకు చేరేవారు. వారి సహవాసము బాపుకి ఎంతో ఆనందం చేకూర్చేది. అలాగే ఆయనకి పక్షులన్నా, పువ్వులన్నా, జంతువులన్నా, ప్రకృతి అన్నా ఎంతో ఆనందం చేకూర్చేది అని వ్రాశారు. బాపుకి పిల్లలపై గల ప్రేమ గురించి ఎన్నో గాథలున్నాయి. అది తల్లి ప్రేమ వంటి ప్రేమ. గాంధీజీ చిన్నప్పటి నుంచి పిల్లలని ముద్దాడి ఆడించేవారు. దక్షిణాఫ్రికాలో ఫినిక్స్ శిబిరంలో ఆయన చిన్నపిల్లలందరినీ ఎత్తుకుని సాకేవారు. అటువంటప్పుడు ఆయన ముఖంపై ఒక చిరునవ్వు తాండవం చేసి ఆయన కళ్ళు ఆనందంతో చిందులు తొక్కేవి. ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకుని ముద్దాడేవారు. వారిలో నీరసంగా ఉండి అస్తమాను జబ్బుగా ఉండే ముస్లిం కుర్రవాడు కాసిం అంటే ఆయనకు ఎక్కువ ప్రేమ. సాయంత్రం అంతా కాసిం బాపూజీ ఒళ్ళో కూర్చునేవాడు. ఆ తర్వాత ఆయన జులు అనే ఆఫ్రికా జాతి పిల్ల సంరక్షణ ప్రారంభించారు. దీనబంధు ఆండ్రూస్ గాంధీజీని వర్ణిస్తూ, ఆయన ప్రతిరోజు సాయంత్రం మానవజాతి సంక్షేమం కోసం ప్రార్థనలు చేసి పాటలు పాడేవారు. ఆఫ్రికాలో నాకు ఆయన యేసుక్రీస్తులా కనబడేవారు. ఆయన ఆశ్రమంలో తిరుగుతూ మాతో కలిసి సాయంత్రం ప్రార్థనలకి హాజరైతే ఆయన యేసుక్రీస్తులా కనబడేవారు అని వ్రాశారు. గాంధీజీ అనుచరులలో మరొకరైన హెస్రీ పోలక్ గాంధీజీకి పిల్లలంటే గల ప్రేమ మాతృప్రేమ వంటిదని వివరించారు. గాంధీజీ ఒకసారి జైలు నుండి విడుదలైన తర్వాత పోలక్ స్నేహితుడిని ఇంటికి అతిథిగా వెళ్లారు. ఆయన అక్కడికి విశ్రాంతి కోసం వెళ్లారు. కాని వారికొక చంటిపాప ఉండేది. ఆ పసిపిల్ల రాత్రంతా ఏడుస్తూ ఉండేది. తాను వెళ్లిన రోజు రాత్రి ఆ దంపతులు నిద్ర లేకుండా గడపడం గాంధీజీ గమనించారు. మర్నాడు రాత్రి ఆ దంపతులు నిద్రపోయిన తర్వాత ఆ చిన్నపిల్ల మంచం నెమ్మదిగా తన గదిలోనికి లాక్కొని ఆ పిల్లని రాత్రి అంతా తాను సంరక్షించి నిద్రపుచ్చారు. మీరింతవరకు గాంధీ మార్గం విన్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి. పుష్పాంజలిలో అన్నమయ్య చిత్రం నుండి భక్తి గీతాలు విన్నారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లతో పాటుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియా వేవ్లో కూడా ప్రసారం అవుతున్నాయి. ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లలో కూడా వినవచ్చు. అలాగే గూగుల్ ప్లేస్టోర్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, వెనువెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మన ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ కూడా ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము. మీ తాజా ఉదయాన్ని మరింత ఉత్సాహంగా ఆనందంగా హాయిగా మార్చేందుకు మీ ముందుకొచ్చింది మన ఎఫ్ఎం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షో. మరి చక్కని డాక్టర్స్ టిప్స్తో, బ్యూటీ టిప్స్తో మీ ఉదయాన్ని మరింత అందంగా చేసుకుందాం. ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం? ఎఫ్ఎం వాల్యూమ్ని కాస్త పెంచండి, చిరునవ్వును చిందించండి. మీ రోజును మన ఎఫ్ఎం రెయిన్బో సాగరికతో హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. మరి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రంలో డాక్టర్ హిమబిందు గారు, సీనియర్ ఆప్థలమాలజిస్ట్. వీరు కంటిలోని శుక్లాలకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టిప్స్ని తెలియజేస్తున్నారు. విందాం.
1: నా పేరు డాక్టర్ హిమబిందు. నేను సీనియర్ క్యాట్రాక్ట్ గ్లకోమా స్పెషలిస్ట్, అంటే శుక్లాలకి నీటి కాసులకి నిపుణురాలనమాట. ఇప్పుడు చాలామందికి శుక్లాలు వస్తాయి, 99% అందరికీ వస్తాయి శుక్లాలు ఒక వయసు దాటిన తర్వాత, 50-55 దాటిన తర్వాత. శుక్లాలు వస్తే దానికి ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్ ఆపరేషన్ మాత్రమే. సో ఆపరేషన్ చేసి శుక్లం తీసేసి మనం కంట్లో కొత్త లెన్స్ పెడితే మనకి ముందులాగా చూపొచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో కొంతమంది అడుగుతారు, మేడం శుక్లం తీసేసి వదిలేస్తే అయిపోతుంది కదా, ఎందుకు లెన్స్ పెట్టాలి అని? లేదు, శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత కంట్లో లెన్స్ పెట్టడం అనివార్యం. ఎందుకంటే శుక్లం ఒక్కటే తీసేసామనుకోండి, మన కంటి చూపు ఒక 2 మీటర్లు మించి ఇంకుండదు. చాలా లావు అద్దాలు, అంటే సోడా బుట్టి కళ్ళద్దాలు పెడితే కానీ మనకి చాలా దూరం చూపు కనిపించదు, అది కూడా క్వాలిటీ ఆఫ్ విజన్ అంత బాగుండదు. సో మనం కంట్లో శుక్లం తీసిన తర్వాత తప్పనిసరిగా లెన్స్ పెట్టాలి. ఆ కంటికి ఏ పవర్ లెన్స్ కావాలో చూసుకొని పెట్టాలి. అలా పెడితే కనుక మనకి మంచి చూపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లెన్సెస్లో కూడా క్వాలిటీ మంచివి, బెటర్ టెక్నాలజీతో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం దూరం ఒక్కటే చూడటం కాదు, దూరము, ఇంటర్మీడియట్ డిస్టెన్సు అంటే కంప్యూటరు, దగ్గరవి అంటే పుస్తకాలు, మొబైలు, ఇవన్నీ కూడా కళ్ళద్దాలు లేకుండా చూసే అవకాశం ఉంది. టెక్నాలజీ అంత పెరిగింది. సో మనము డాక్టర్ని కనుక్కున్నప్పుడు మన కంటికి, మన వృత్తిరీత్యా ఏది బెటరు, అంటే మనం చేసే పనులకి కొన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ బాగుండవు, కొన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ బాగుంటాయి. సో ఏది బాగుంటుంది అన్నది మనం డాక్టర్ గారిని కనుక్కొని పెట్టుకుంటే, ఎందుకంటే మనం ఈ శుక్లాల ఆపరేషను లైఫ్లో ఒకసారే చేయించుకుంటాం. సో దానికి మనం ఓకే కాంప్రమైజ్ అయిపోయి ఈ లెన్స్ చాలులే, ఏముంది నేను కళ్ళద్దాలు పెట్టుకుంటానులే అని అనుకోవడం దేనికి? మనం ఎన్నో వాటికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా, మంచి మంచి చీరలకి, మంచి మంచి జ్యువెలరీకి, లేకపోతే మంచి ఫోన్ కావాలని. అలాగా మనకి జీవితాంతం మన కంట్లో ఉండే లెన్స్ కోసం మనం ఎందుకు కొంచెం టెక్నాలజీ ఏంటి అన్నది ఒకసారి చూసి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని ఎందుకు మనం ఆ టెక్నాలజీ వాడుకోకూడదు, దాని అడ్వాంటేజ్ మనం ఎందుకు తీసుకోకూడదు, ఆలోచించి చూడండి.
2: హాయ్ అండి.
0: మీరు ఇంతవరకు మన బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రంలో డాక్టర్ హిమబిందు గారు, సీనియర్ ఆప్థల్మాలజిస్ట్ గారి ద్వారా కంటిలోని శుక్లాలకు ఎలాంటి జాగ్రత్త

జాగ్రత్తలు పాటించాలి అనే టిప్ని తెలుసుకున్నారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హిమబిందు గారు, మాకోసం చాలా చక్కని టిప్ని అందజేశారు. మరి మీ అందరి కోసం మనం సినిమా నుండి కనులను తాకే ఓ కళ, అరిజిత్ సింగ్ గానంలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో వనమాలి రచనలో ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: సో ఫ్రెండ్స్, ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్న మనం ఫ్యాషన్ మంత్రంలో ఈరోజు ఫేమస్ బ్యూటీషియన్ గంటా సరిత గారు మన చర్మాన్ని ఎలా సౌందర్యంగా ఉంచాలి అండ్ డార్క్ సర్కిల్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి, ఎలా తగ్గించుకోవాలి మరియు డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే టిప్స్ని మన కోసం చెప్తున్నారు, విందాం.
1: అండి, నా పేరు సరిత. నేను ఒక బ్యూటీషియన్ని. ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్దామనుకుంటున్నాను. ఏంటంటే, చాలామంది భోజనం చేసిన చివరిలో పెరుగు అనేది తీసుకుంటారు. అలా తీసుకోవటం వల్ల మన చర్మానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి పెరుగు చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఒక టీ స్పూన్ పెరుగును తీసుకొని అందులో కొంచెం వేప పౌడరు, కొంచెం నిమ్మరసం, కొంచెం తేనె కలిపి జుట్టు మొదలకి పెట్టుకోవటం వల్ల తలలో ఉన్న డాండ్రఫ్ సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా కొంచెం పెరుగుని తీసుకొని అందులో కొంచెం మెంతుల్ని నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం తేనె నిమ్మరసం కలిపి తలకి పెట్టుకోవటం వల్ల జుట్టు రాలడం సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా కొంచెం పెరుగు తీసుకొని అందులో కొంచెం పెసరపిండి, కొంచెం శనగపిండి, కొంచెం తేనె, కొంచెం అలోవెరా జెల్లు కలిపి బాడీకి మొత్తం అప్లై చేసుకొని ఫేస్ ప్యాక్లో కూడా పెట్టుకోవటం వల్ల బాడీలో ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా కొంచెం పెరుగును తీసుకొని అందులో ఒక తమలపాకు వేసి ఒక కొద్దిసేపు ఉంచాక అది తీసి కళ్ళపై పెట్టుకోవటం వల్ల కళ్ళల్లో ఉన్న వేడి అంతా తగ్గి కళ్ళను కాంతివంతంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
0: థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు, మీరు మా కోసం ఫ్యాషన్ మంత్రంలో అందించిన వెరీ బ్యూటిఫుల్ టిప్స్ అందరికీ యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్లే ముందు, భారతీయుడు సినిమా నుండి అదిరేటి డ్రెస్ మేమేస్తే ఈ సాంగ్ హరిహరన్ హరిణి గానంలో ఏఆర్ రెహమాన్ సంగీతంలో వైరముత్తు రచనలో, మరి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ని ఇప్పుడు వినేయండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సో ఫ్రెండ్స్, మనం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం కదండి. మాటే మంత్రము సెగ్మెంట్లో మరి ఇవాల్టి మాటే మంత్రం, మాట చిన్నదైనా మనసును మార్చే శక్తి దానికి ఉంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించండి, ఎందుకంటే మన మాటలు మనం ఎదుటి వారితో చిరునవ్వుతో ప్రేమగా ఆప్యాయంగా పలుకరిస్తే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుందట. మన మాటలు మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. సో ఫ్రెండ్స్, మంచి మాట అనేది మనసుకి ఒక మెడిసిన్ లాంటిదే కదండి. మరి

కార్యక్రమంలో నెక్స్ట్ మాటే వినదుగా ట్యాక్సీవాలా మూవీ నుండి సిద్ధు శ్రీరామ్ గానంలో, జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజిషన్లో, కృష్ణకాంత్ రచనలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వినేసేయండి.

సో ఫ్రెండ్స్, ఇవాళ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఫ్యాషన్ మంత్రంలో, అలాగే వైద్య మంత్రంలో, మరి మాటే మంత్రం థాట్ ఫర్ ద డే కొటేషన్లో భాగంగా మరి

ఫుల్ టిప్స్తో పాటు కొటేషన్స్ని కూడా విన్నారు కదండి. మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఎంటర్ అయ్యే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెట్స్ రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎఫ్ఎం 102 మెగాహెట్స్ ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి మరి అందరికీ కూడా ఈ వెల్కమ్ చెప్పేద్దాం. పాటల పల్కి కార్యక్రమంలో మరి మీ మనసుకు నచ్చిన పాటను మీ పేరుతో వింటూ వినిపించాలి అనుకుంటే వెంటనే మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు మా వాట్సాప్ మెసేజ్ మీ వాట్సాప్ నంబర్ మా వాట్సాప్ నంబర్కి పంపించండి. మరి మీరు పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 6304767436 నెంబర్కి వెంటనే మెసేజ్ చేసి మీకు నచ్చిన సాంగ్స్ని వినేయండి. ముందుగా పాత జ్ఞాపకాలను పలకరించే పాటలు, మనసుకు హాయినిచ్చే మధుర గీతాలు, ప్రేమను, అనురాగాన్ని, ఆనందాన్ని పంచే పాటలతో ఈరోజు మీకోసం మీరు కోరిన పాటలతో పాటల పల్లకి సిద్ధంగా ఉందండి. అంతకన్నా ముందు రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మీకోసం అన్నవరం సినిమా నుండి అన్నయ్య అన్నావంటే ఎదురవన మనో గంగా గానంలో రమణ గోకుల సంగీతంలో చంద్రబోస్ రచనలో ఈ చక్కని పాటని ఇప్పుడు వినేయండి.

సో ఫ్రెండ్స్ ఈ రోజంతా జోష్గా ఉంటారు కదండి. మరి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా మనం రక్షాబంధం జరుపుకుంటూ ఉంటాము. సో అయితే మరి పాటల పల్లకి కార్యక్రమంలో మన మొదటి శ్రోత ఎవరో చూద్దాము. మన వాట్సాప్ మెసేజ్ ద్వారా శ్రోతలు సాంగ్స్కి మాకు ప్లే చేయండి అంటూ మెసేజెస్ పంపిస్తున్నారు. గోరింటాకు చిత్రంలో ఏదైనా ఒక పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవి రాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు కోరుతున్నారు. అలాగే గోరింటాకు చిత్రం నుండి మా కోసం కూడా ఒక పాటని ప్లే చేయండి అంటూ చింతలగ్రహారం గ్రామం నుండి బొడ్డేటి జయవేణుగోపాల్, ప్రమీల కోరుతున్నారు. అలాగే ఈ సినిమా నుండి మాకు కూడా ఒక పాటని ప్లే చేయండి అంటూ బొడ్డేటి రవీంద్రనాథ్, బొడ్డేటి జగన్నాథరావు, బొడ్డేటి రమేష్ శ్రావణ్ కుమార్, బొడ్డేటి విజయ, కౌసల్య, జమున కోరుతున్నారు. అలాగే గోరింటాకు సినిమా నుండి మా కోసం కూడా ఒక చక్కని పాటని ప్లే చేయండి అంటూ సత్యవతి, రామానందం, నాగేశ్వరరావు కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి.

సో ఫ్రెండ్స్, పాటల పల్లకి కార్యక్రమంలో ఈ గోరింటాకు సినిమా చిత్రం నుండి అన్నా చెల్లెల అనురాగం పాటని మా కోసం కూడా వినిపించండి అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరి పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యులు కోరారండి. ఓకే, మరి నెక్స్ట్ శ్రోత ఎవరు పంపించారో, ఏ పాట ఆడుతున్నారో చూద్దాం. ఓకే, శుభోదయం. ఆగస్ట్ 28 ఇవాళ అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం ఆత్మీయతలకు చిహ్నమైన రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి. మీకు, అసంఖ్యాక శ్రోతలందరికీ, మన ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా, రెయిన్బో ఎఫ్ఎం ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అంటూ రక్త సంబంధం చిత్రంలోని చంద్రుని మించు అందమొలికించు అనే పాటని మా కోసం వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం NTR నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త కోరుతున్నారు.

పాటల పల్లకి కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారండి. ఓయ్ మూవీలో అనుకోలేదేనాడు, ఆ సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ అనంతపూర్ నుంచి మహేష్ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో నువ్వు వస్తావని మూవీ నుండి కలలోనైనా కలగనలేదే అనే సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ చిత్తూరు జిల్లా నుండి బాలసుబ్రహ్మణ్యం రాజు కోరుతున్నారు.

0: సో ఫ్రెండ్స్, పాటలు పల్కి కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారు. వీరభద్ర మూవీ నుంచి సిరిమల్లి సాంగ్ ప్లే చేయగలరు అంటూ జోగదా వర్మ గాజువాక బీసీ రోడ్ నుండి కోరుతున్నారు. మీరు కోరిన పాట మీకోసం తప్పకుండా వినండి. అంతకన్నా ముందు ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మరి మన నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు, నేను లోకల్ సినిమాలో ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ మునగపాక విలేజ్ ఆడారి ఉమా మహేష్, రేవతి, సాత్విక్, హన్సిక్ కోరుతున్నారు.

పాటల పల్లకి కార్యక్రమంలో ఖడ్గం సినిమాలో అల్లరి అల్లరి చూపులతో అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగారత్నం, కార్తీక్, నిరీష, నిర్మల కోరుతున్నారు. మీరు కోరిన పాట మీకోసం వినండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: పాటల పల్లకి కార్యక్రమంలో రాజాబాయి సినిమా నుండి ఎవరు నువ్వు అనే పాటని మాకోసం ప్లే చేయండి అంటూ రమణ సీతమ్మ నాగులపల్లి నుండి కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం.
5: Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know.

పాటల పల్లకి కార్యక్రమంలో రచ్చ మూవీ నుండి రామ్ చరణ్ తమన్నా హీరో హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ని మా కోసం బ్రాడ్కాస్ట్ చేయండి అంటూ సాయి టైలర్ ఎలమంచిలి నుండి కోరుతున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: రెండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం

0: లో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆజాది కే పర్వ పర్ మే యోజన కో బహుత్ తేజ్ ఆగే బఢాన కా సంకల్ప కర్నే కే లియే ఆప్కే పాస్ ఆయా హూ. ఏక్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇస్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కే మాధ్యమ సే హమ్ దేశ్ కే గరీబ్ సే గరీబ్ లోగో కో బ్యాంక్ అకౌంట్ కీ సువిధా సే జోడనా చాహతే హై. ఆజ్ కరోడో కరోడో పరివార్ హై జిస్కే పాస్ మొబైల్ ఫోన్ తో హై లేకిన్ బ్యాంక్ అకౌంట్ నహీ హై. యే స్థితి హమే బదల్నీ హై. దేశ్ కీ ఆర్థిక సంసాధన గరీబ్ కే కామ్ ఆయే. ఇస్కీ శురువాత్ యహీ సే హోతీ హై. యహీ తో హై జో ఖిడ్కీ ఖోల్తా హై. ఔర్ ఇస్లియే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కే తహత్ జో అకౌంట్ ఖోలేగా ఉస్కో డెబిట్ కార్డ్ దియా జాయేగా.
0: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం, ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పిఓఎస్ ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18 67 కోట్లుగా ఉండగా 2024-25 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
1: మేరే పరివార్ జనో, ఆజ్ కే హి దిన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన లాంచ్ కీ గయి థీ. ఇస్ యోజనా నే గావ్ ఆర్ గరీబ్ కే ఆర్థిక సశక్తికరణ కే సాథ్ హీ రోజగార్ నిర్మాణ మే భీ బహుత్ బడీ భూమికా నిభాయీ హై. పహలే దేశ్ మే బహుత్ బడీ సంఖ్యా మే లోగో కే పాస్ బ్యాంక్ ఖాతా హీ నహీ థా, బిచారో నే బ్యాంక్ కా దర్వాజా నహీ దేఖా థా. లేకిన్ జన్ ధన్ యోజనా కే కారణ 50 కరోడ్ సే జ్యాదా నయే బ్యాంక్ ఖాతే ఖోల్ చుకే హై.
0: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ

0: పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 267,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మీరింతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఓకే ఫ్రెండ్స్, పాటల పల్లకి ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. మరి మరొక శ్రోత సమరసింహారెడ్డి మూవీలో నందమూరి నాయక పాట మాకోసం వినిపించండి అంటూ రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వినేసేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం బింబిసార మూవీ నుండి రమణ గారు ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ పాతకొట్టం గ్రామం కోట నందూరు మండలం కాకినాడ జిల్లా నుండి కోరుతున్నారు. మేము తప్పకుండా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వింటాము. మా కోసం ఒక మంచి పాటని బింబిసార మూవీ నుండి ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం ప్రేమ కావాలి సినిమా నుండి ఒక చక్కని సాంగ్ని ప్లే చేయండి అంటూ మజ్జి మహేష్ మదనపురం గ్రామం హుకుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి కోరుతున్నారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం రావోయి చందమామ సినిమా నుండి ఏదైనా ఒక చక్కని పాటను వినిపించండి అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్ కోరుతున్నారు.

నువ్వే కావాలి సినిమా నుండి అనగనగా ఆకాశం ఉంది అనే సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజు పాలెం, రెడ్డివీధి, రామాలయం, ఎన్ఈడి జంక్షన్ నుండి కోరుతున్నారు.

పాటల పల్లకి కార్యక్రమంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చలి చలిగా అల్లింది సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుండి కోరుతున్నారు.

పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు కదండి. పాటల పల్లకి కార్యక్రమంలో జై జవాన్ అనే సినిమా నుండి అనురాగపు కన్నులలో ఈ పాటని మాకోసం బ్రాడ్కాస్ట్ చేయండి అంటూ లింగలక్ష్మి మరియు సత్యనారాయణమూర్తి చీమలాపల్లి వేపగుంట నుండి కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం వచ్చేస్తోంది, వినండి.

మరి చాలామంది శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు, అయినా మ్యాక్సిమమ్ వాళ్ళు కోరిన పాటలు ప్లే చేస్తున్నాము. మన పాటల పల్లకి కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారు, మేము డైలీ ఎఫ్ఎం రెయిన్బో వింటూనే ఉంటాము ఎన్ని పనులున్నా సరే. మరి పాటల పల్లకి కార్యక్రమంలో అర్జున్ రెడ్డి సినిమా నుండి మధురమే ఈ క్షణమే అనే పాటని మాకోసం ప్లే చేయండి.

అంటూ పిఎం పాలెం నుండి పెంటకోట వినోద్ కుమార్, ప్రమీల, యశ్వర్ధన్ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

మరి మన చివరి శ్రోత అంటే మరి పాటల పల్లకి కార్యక్రమం ముగించే సమయం వచ్చేసింది కదండి. మొన్న సినిమా నుండి మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ మహబూబ్ నగర్ జిల్లా ముసప్పేట గ్రామం నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి కోరుతున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఇప్పటి వరకు పాటల పల్లకి కార్యక్రమాన్ని విన్నారు కదండి. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మధురిమా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మధురిమ అంటేనే మధురమైన జ్ఞాపకాలు, మనసును హత్తుకునే పాటలు. మరి మా పాటలలో మీ చాయిస్ని వినిపించటానికి సిద్ధంగా ఉన్నారా? ఈనాటి మన మధురిమలోని పాటలు వినేయండి, మరి మీ చాయిస్ని చెప్పేయండి. మరి వెంటనే విన్న తర్వాత సాంగ్ నంబర్ 1, సాంగ్ నంబర్ 2, సాంగ్ నంబర్ 3, సాంగ్ నంబర్ 4, సాంగ్ నంబర్ 5 ఇలా మీకోసం 5 పాటల్ని ప్లే చేసి వినిపిస్తాను. వెంటనే మీరు మా వాట్సాప్కి ఫోన్ నంబర్కి మీకు ఏ సాంగ్ నంబర్ కావాలో టైప్ చేసి, మీ ఊరు, మీ పేరు, మీ ప్రాంతం పేరు టైప్ చేసి 6304767436 నంబర్కి మీరు కోరిన పాటల్ని మా చాయిస్లో వినేయండి. మరి మొదటిగా వచ్చే ఈ పాట

మరి మధురిమలో సాంగ్ నెంబర్ 3 గా ఘర్షణ సినిమా నుండి ఈ సాంగ్.

మదిరిమలోని కన్నెవయసు సినిమా నుండి ఈ పాట సాంగ్ నెంబర్ 5గా వినిపిస్తున్నాం. మరి వెంటనే లేట్ చేయకుండా మీకు నచ్చిన పాటల్ని మా చాయిస్లో వినాలి అనుకుంటే, నేను ప్లే చేసిన పాటల్లో మీకు ఏ నంబర్ సాంగ్ కావాలి అనేది 6304767436 నెంబర్కి మీ పేరు, మీ ప్రాంతం పేరు టైప్ చేసి మాకు మెసేజ్ చేసి మా చాయిస్లో మీరు కోరిన పాటల్ని వినేయండి. సాంగ్ నెంబర్ 1ని మాకోసం ప్లే చేయండి అంటూ దోనేపూడి నాగ సౌజన్య, అజయ్ బాబు, ధీరేంద్ర మహిర్ బెంగళూరు నుండి కోరుతున్నారు.

అలాగే సాంగ్ నెంబర్ 1ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ కుమార్ టైలర్స్ ఎన్ఏడి జంక్షన్ నుండి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 1ని మా కోసం ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు కోరుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాట వినండి. నిరీక్షణ సినిమా నుండి ఈ పాట మీ అందరి కోసం.

సాంగ్ నెంబర్ 2ని మా కోసం ప్లే చేయండి మధురిమ కార్యక్రమంలో అంటూ బి కృష్ణమూర్తి ఫ్రెండ్స్ శ్రీనగర్ గాజువాక్ నుండి కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 2ని మా కోసం ప్లే చేయండి అంటూ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయిరిక్విత్ కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 2ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 2ని ప్లే చేయండి అనంతపూర్ మహేష్ కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 2 కోసం బంగారురాజు, అరుణ, మహత్ కాలనీ విశాఖపట్నం నుండి కోరుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 2 మధురిమ కార్యక్రమంలో మరో చరిత్ర సినిమా నుండి భలే భలే మగాడివోయ్. ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి గానంలో, ఆచార్య ఆత్రేయ రచనలో, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ మీకోసం వినండి.

0: బలే బలే నాదాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గుణమునై నీ అనని దానై.
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, మగ సిరి కులామునై నీ అనని దానై.
2: సాంగ్ నెంబర్ 3ని మా కోసం ప్లే చేయండి అంటూ కొండలరావు హెచ్బి కాలనీ నుండి విశాఖపట్నం నుండి కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 3ని మా కోసం ప్లే చేయండి అంటూ బొడ్డు తులసీదాస్ నావీపేట్ మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 3 మాకు కూడా ప్లే చేయండి అంటూ యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కోరిన ఘర్షణ సినిమా నుండి నిన్ను కోరి వర్ణం కేఎస్ చిత్ర ఆలపించిన ఈ పాటకి సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా అందించిన ఈ పాట సాంగ్ నెంబర్ 3గా మీకోసం వచ్చేస్తుంది.

సాంగ్ నెంబర్ 4ని మధురిమా కార్యక్రమంలో మా కోసం ప్లే చేయండి అంటూ ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మరి వేపగుంట నుండి లతా, ధనుంజయ రెడ్డి, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మధురిమలో 4వ సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగల్రావుపేట, తుమ్మలవారి వీధి నుండి కోరుతున్నారు. 4వ పాట మా కోసం కూడా ప్లే చేయండి అంటూ నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన 4వ పాట జ్యోతి సినిమా నుండి సిరిమల్లె పువ్వల్లే నవ్వు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో, చక్రవర్తి సంగీతంలో, ఆచార్య ఆత్రేయ రచనలో ఈ 4వ పాట మీ అందరి కోసం.

మధురిమ కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 5ని మా కోసం ప్లే చేయండి అంటూ కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్ మరియు మానుగుర్ర మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం మీరు కోరిన సాంగ్ నెంబర్ 5 కన్నెవయసు సినిమా నుండి ఏ దివిలో విరిసిన పారిజాతము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో దాశరథి రచనలో సత్యం, సంగీతంలో ఈ పాట సాంగ్ నెంబర్ 5గా మధురిమ కార్యక్రమంలో మీకోసం ప్లే చేస్తున్నాను.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు మధురిమ సినిమా పాటలన్నీ కూడా మా చాయిస్లో మీకు నచ్చిన పాటల్ని విన్నారు కదండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై రెయిన్బో ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు ఏకచిత్ర గానం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఏకచిత్ర గానం కార్యక్రమంలో ఉన్నాం కదండి. మరి ఒకే మూవీలోని అన్ని పాటల్ని, ఆ మూవీ విశేషాలని తెలుసుకుంటూ అరగంట సేపు అలరించే ఏకచిత్ర గానంలో ఇవాల్టి మూవీ రక్షాబంధన్ స్పెషల్ అన్నయ్య సినిమా అండి. ఒక సినిమా, ఒక మధురమైన పాట, ఆ పాటతో ముడిపడిన ఎన్నో మధుర జ్ఞాపకాలు. మరి అన్నయ్య సినిమాలోని విశేషాలు, పాట వెనుక ఉన్న మధురమైన సంగతులు తెలుసుకుంటూ ఇప్పుడు ఈ సాంగ్తో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం.

ఏకచిత్ర గానం కార్యక్రమంలో ఉన్నాం కదండి. అన్నయ్య సినిమా వివరాల్లోకి వెళ్తే ప్రేమ కుటుంబ సెంటిమెంట్ వీటన్నింటినీ అందంగా తెరపై ఆవిష్కరించిన సినిమా. అంతేకాకుండా అన్నదమ్ముల అనుబంధానికి కుటుంబ సెంటిమెంటుకు అద్దం పట్టిన చిరంజీవి నటించిన 2000 సంవత్సరం నాటి భావోద్వేగ చిత్రం అన్నయ్య. మణిశర్మ స్వరపరిచిన మధురమైన గీతాలతో అలరించిన ఈ సినిమాలోని పాటలను ఇప్పుడు వింటూ ఈ పాటల్లోని ఈ సినిమాలోని విశేషాలని తెలుసుకుందాం. మరి ఈ అన్నయ్య సినిమా కుటుంబ కథాంశంతో కూడిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. చిరంజీవి, సౌందర్య హీరో హీరోయిన్స్గా ప్రధాన పాత్రలు పోషించగా వెంకట్ రవితేజ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీ 2000 సంవత్సరంలో విడుదలైంది. నిర్మాత కె. వెంకటేశ్వరరావు. మరి ఈ సినిమాలో మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ముందు మరొక్క పాట మీకోసం.

ఏకచిత్ర గానంలో అన్నయ్య సినిమా గురించి విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి కథ విషయానికి వస్తే, రాజారాం తన ఇద్దరు తమ్ముళ్ళు రవి గోపీలను ఎంతో ప్రేమగా పెంచుతాడు. వారి అల్లరి తప్పులను కూడా ఓర్పుతో భరిస్తూ మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తాడు. దేవితో పరిచయం, ఆమె చెల్లెళ్లతో తమ్ముళ్ల ప్రేమ, కుటుంబంలో ఏర్పడే అపార్థాలు కథను ముందుకు నడిపిస్తాయి. చివరికి అన్నదమ్ముల మధ్య ప్రేమ, త్యాగం, కుటుంబ అనుబంధం ప్రధాన సందేశంగా నిలుస్తాయి. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మరొక పాట మీకోసం. హరిహరన్ హరిని ఆలపించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఇప్పుడు వచ్చేస్తుంది.

ఏకచిత్రగానంలో అన్నయ్య సినిమా గురించి ఆ మూవీ విశేషాలని తెలుసుకుంటూ మూవీలోని పాటలన్నీ వింటున్నాం కదండి. అయితే ఈ సినిమాకి 3 నంది అవార్డులు లభించాయి. ఉత్తమ పురుష నేపథ్య గాయకుడుగా హరిహరన్ పాడిన హిమసీమల్లో అనే పాటకి అవార్డు వచ్చింది. ఉత్తమ నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్కి ఆట కావాలా అనే పాటకి అవార్డు వచ్చింది. ఉత్తమ ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్కి అవార్డు వచ్చింది. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు అన్నయ్య సినిమా నుండి మరొక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

అన్నయ్య సినిమాలోని ప్రత్యేకత ఏంటంటే, రాజారాం తన తమ్ముళ్లను తల్లిదండ్రుల్లా చూసుకుంటూ వారి సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు. దేవిని ప్రేమించిన తర్వాత తమ్ముళ్ల ప్రవర్తన వల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయి. అయినప్పటికీ తమ్ముళ్లపై అన్నయ్య ప్రేమ తగ్గదు. చివరకు అపార్థాలు తొలగి ముగ్గురు అన్నదమ్ములు తిరిగి కలుసుకోవడం కథకు ప్రధాన భావోద్వేగ ముగింపు. అలాగే ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అప్పట్లో చాలా మంచి ప్రజాదరణ పొందాయనే చెప్పాలి. కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం, హరిహరన్ సుజాత ఆలపించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేసేయండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగులో సినిమా పాటలు వింటారు. రోబో సినిమా నుండి కిలిమంజారో చిన్మయి పాడిన ఈ పాట మీకోసం.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో 35 ఇది కథ కాదు, చిన్న కథ కాదు సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కండ్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వెంట నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లా నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేశారు.

ందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెడ్స్ ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి స్టూడియోలో సమయం 12:40 అవుతుంది కదండి. ఇప్పుడు హిందీ ఫిల్మ్ సాంగ్స్ విందాం. ముందుగా గర్ల్ ఫ్రెండ్ సినిమా నుండి బీగి బీగి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

హిందీ సినిమా పాటల కార్యక్రమంలో నెక్స్ట్ దబాంగ్ 2 మూవీ నుండి ఫెవికాల్సే ఈ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

హిందీ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమంలో ససురాల్ తేరీ ప్యారీ ప్యారీ సూరత్ ఈ ట్రాక్ ఇప్పుడు వచ్చేస్తుంది, వినేయండి.

హిందీ పాటలు కార్యక్రమంలో చివరిగా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే ఆ మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మీరింతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ ప్రసారాలు వింటున్నారు. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను

0: అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేసాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 4,43,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు.

0: ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఈరోజు రాఖీ, ఈ రాత్రి పౌర్ణమి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళావాణిలో ఇప్పుడు రక్షాబంధనం అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవుల సంభాషణ వింటారు.
1: హలో మానస, ఓయ్ బహ్, ఏంటి అంత మొలిగిపోయి చిత్రగుప్తుడు చిట్టాలా రాసేసుకుంటున్నావు? ఏంటవి?
2: ఓ రా శ్రీదేవి, ఏం లేదు, ఈరోజు మార్నింగ్ బాగా కలెక్షన్స్ వచ్చాయి కదా, వాటితో ఏం చేద్దామా, ఏం కొనుక్కుందామా అని ఒక లిస్ట్ రాసుకుంటున్నా అనమాట.
1: అవునులే, ఎంతైనా నువ్వు ముద్దుల ఆడపడుచువి కదా, ఇంతమంది అన్నదమ్ములకి ఒక్కరితే కాబట్టి అదృష్టం అంతా నీదే. అంటే ఈరోజు నీ పర్స్ అంతా కళకళలాడిపోతుందనమాట.
2: అంతేగా అంతేగా.
1: అయితే వాటితో నువ్వు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నావు, ఈవినింగ్ అలా వెళ్ళి పార్టీ చేసుకునొద్దామే.
2: తప్పకుండా, మరి ఆనందం అంటే మనం ఒక్కరితో సరిపోదు కదా, అందరితో పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది అంటారు
1: కదా. మరి సంతోషాన్ని అయితే అందరితో పంచుకోవాలి,
2: అందుకే సాయంత్రం అలా వెళ్ళొద్దాం.
1: మరి చూడు మాన్స, రక్షాబంధనం అంటే మనం అన్నదమ్ములకి కడితే వాళ్ళు మనకి ఇచ్చే కానుకలే కాదు కదా, ఒక ప్రేమ, అభిమానం, ఒక ఆప్యాయత ఉంటుంది. నీకు తోడుగా, అండదండగా నేనున్నాను అని వాళ్ళిచ్చే భరోసా ఉంటుంది చూడు. వాటి ముందు అన్ని కానుకలు దిగదుడిపే కదా.
2: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. మనకిప్పుడు రక్షాబంధనం అనుకుంటున్నాం కదా, రక్ష అంటే ఏంటి, కాపాడటం అని వస్తుంది. బంధనం అంటే అది ఒక బంధం, ఆ బంధంతోనే అన్నదమ్ముల్ని మనం బంధిస్తున్నామనే చెప్పుకోవచ్చు. రక్షణతో కూడిన బంధమే ఈ రక్షాబంధనం. అయితే ఈ బంధంలో ఎవరు ఆపదలో ఉన్నా లేదా కష్టంలో ఉన్నా, మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా మేము అండదండగా ఉంటాము అని ఒక విధంగా వాళ్ళకిచ్చే హామీ అన్నమాట.
1: చాలా బాగా చెప్పావు మానస. చూడు, ఇప్పుడు మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూనే ముడిపడి ఉన్నాయన్నట్టు ఉంటున్నాయి కదా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటున్నారు. ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఉండటం లేదు. ఈ రక్షాబంధనం నాడేనా ఎన్ని ఉన్నా, మనలో ఎటువంటి విభేదాలున్నా ఒక్కటిగా అయి కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇంకా నువ్వు రక్ష అన్నావే చూడు, ఎన్నో రకాలుగా మనం భగవంతుంది కావచ్చు ఏవైనా రక్షా సూత్రాన్ని కట్టుకుంటాం. అంటే మనకి ఎటువంటి ఆపద రానివ్వకుండా ఇవి కాపాడుతుంది అన్న నమ్మకం.
2: సరిగ్గా చెప్పావు శ్రీదేవి.
1: నువ్వు అన్నట్టు అన్ని వేళలా అండదండగా ఉండడమే రక్ష. ఒకరికొకరు నేనున్నాను అని ఇచ్చే భరోసా ముందు అన్నీ దిగదుడిపే కదా. చూడు, ఒక మాట సాయం కావచ్చు, ఒక పని సహాయం కావచ్చు, ఏదైనా మనకు అందగానే అబ్బా నా వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు, ఎంత బాగుంటుంది కదా.
2: బాగా చెప్పావు శ్రీదేవి. నిజం చెప్పాలంటే రక్షాబంధనం అనేది లేదా రక్షాబంధనం అనేది అన్న చెల్లెళ్ళు, అక్కాదమ్ముళ్ళు మధ్య ఉండే సంబంధానికి ప్రతీకగా చెప్తాం. అయితే ఇక్కడ రక్త సంబంధం కాకపోయినా ఈ బంధం ఎంత గట్టిది అంటే శ్రీకృష్ణుడు ద్రౌపదిని చూస్తే తెలుస్తుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసే ప్రసిద్ధ కథల్లో వీరి కథ కూడా ఒకటే. ద్రౌపది కృష్ణుణ్ణి ఎంతో ఆప్యాయంగా అన్నగా భావించేది కదూ. మరి ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అక్కడున్న పెద్దవారి నుంచి పిన్నవారి వరకు కూడా చూస్తూ అలా నిస్తేజులైపోయిన ఆ క్షణంలో అక్కడ లేకపోయినా కూడా శ్రీకృష్ణుడు పిలవగానే వెంటనే ద్రౌపదికి సహాయాన్ని అందించాడు, అండగా నిలిచాడు. అది నిజమైన బంధం, నిజమైన రక్షణ కూడా.
1: మరి ఇలా చెప్పుకుంటూ పోతే మానస, తొలిగా రక్ష ఎవరు ఎవరికి కట్టుంటారంటావు?
2: ఈ ప్రశ్నకు సమాధానం ఒక పాట విన్నాక చెప్తా.

0: పాట అయితే వినేశాం కదా మనస, త్వరగా చెప్పు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం. అంటే అదే, తొలిగా ఎవరు రక్షణ కట్టారన్నది.
1: చెప్తున్నా చెప్తున్నా, పూర్వం దేవతలు రాక్షసులు ఉండేవారు కదా, వాళ్ళిద్దరికీ మధ్య పుష్కరకాలం యుద్ధం సాగిందట. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన కుటుంబం అంతటినీ కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడంట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని అందించింది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి. అందుకే పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి ఆ రక్షను దేవేంద్రుడి చేతికి కట్టిందంట. ఇది గమనించిన దేవతలందరూ వారు కూడా పూజ చేసిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపించారంట. అంతే, సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు కూడా చెప్తున్నాయి.
0: చూడు, రక్షాబంధనం సమయంలో ఒక శ్లోకం కూడా చెప్పుకుంటారు. ఆ శ్లోకం చెప్పుకునే ముందు దాని వెనుకున్న కథేంటో కూడా తెలుసుకుందాం. చూడు, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటే పాతాళంలో ఉండిపోతాడనమాట. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. మరి నేనన్నానే రక్షాబంధనం రోజు శ్లోకం చదువుతారని.
1: శ్రీదేవి నువ్వు అన్న శ్లోకం ఇదేనా? ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షే మాచల మాచల. ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తినే బంధించావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను రక్షణకై, అంతేనా?
0: సరిగ్గా చెప్పావు మాన్స. చూడు, రాఖీ కట్టడం అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎంత ఉత్సాహపడిపోతారో, ఎందుకంటే రాఖీ కట్టగానే వాళ్ళేవో కానుకలిస్తారు కదా అని. కాకపోతే ఈ రాఖీ కట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది మానస. చూడు, రాఖీ కట్టే ముందు సోదరుడికి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత రాఖీని కట్టి పెద్దవాడనుకో అన్నదమ్ముడు వాడితో అక్షింతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలి. లేదు, వాళ్ళకన్నా చిన్నవాడు సోదరుడంటే సోదరుని తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అలాగే తీపిని, ఏదైనా పాయసం కావచ్చు లడ్డూ కావచ్చు, అన్నదమ్ముడు నోటికిచ్చి మంగళహారతి కూడా ఇవ్వాలి. తెలుసా, ఇది రాఖీ కట్టే విధానం అనమాట. అంతేగాని ఏదో రాఖీ కట్టేశాం నాకు కానుకలిస్తావా లేదా అని కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, ఈ కట్టిన సోదరు కూడా హాయిగా ఉంటుంది కదా.
1: బాగుంది శ్రీదేవి. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే కుంకుమ బొట్టు పెట్టి, ఇందాక చెప్పిన శ్లోకం చదివి, రాఖీ కట్టి, తర్వాత అక్షింతలు తీసుకుని హారతిచ్చి స్వీట్ తినిపించుకోవాలన్నమాట.
0: మరి ఏదైనా చేస్తున్నావు అంటే దాని పద్ధతి ఏవైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం చేస్తే అందంగా ఉంటుంది కదా.
1: ఆ శ్రీదేవి నిజమే. నీకు ఇంకో విషయం చెప్పనా, ఉపకర్మ. భారతదేశంలో జంధ్యం మార్చుకోవడం అనేది కూడా ఆచారంగా వస్తుంది ఈ రోజుని.
0: అందుకేగా రాఖీ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. కొందరు యజ్ఞోపవేతాన్ని ధరిస్తారు కదా, మరి ఈ రాఖీ పౌర్ణమి రోజే పాత యజ్ఞోపవేతాన్ని విడిచి కొత్తదాన్ని ధరిస్తారనమాట. ఇంకా ఇదే కాదు మానస, శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి కూడా ఉంటుంది. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్ర తపస్సు చేస్తాడనమాట. ఆ తపస్సుకు మెచ్చి దేవి వరం కోరుకోమంటే మనకు తెలిసిందేగా రాక్షసులు ఏం వరం కోరుకుంటారు, మరణం అన్నది ఉండకూడదని. మరి మరణం లేకుండా అడగగానే దేవి అది సాధ్యపడదని చెప్పిందనమాట. అప్పుడు ఆ రాక్షసుడు ఏమడుగుతాడంటే, అలా అయితే నాకు హయగ్రీవం అంటే గుర్రపుతల ఉన్నవాడి చేతిలో మాత్రమే మరణం సంభవించేలా అనుగ్రహించమని కోరుతాడు. అమ్మవారు అలాగే తదాస్తు అని దీవించి అంతర్ధానం అవుతుంది. మరి గుర్రపుతల ఉన్నవాడైతే అప్పటి కాలంలో ఎవరూ లేరు కాబట్టి ఈ రాక్షసుడు దేవతలందర్నీ ముప్ప తిప్పలు పెట్టేవాడనమాట. ఆయన ధాటిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న

0: కూడా ఫలితం లేకపోయింది. మహావిష్ణువు ధనస్సుని బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ఆ బాణం అగ్రభాగాన వాలి అలా నిద్రపోయాడట. విష్ణుమూర్తిని నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే దేవతలంతా ఏం చేశారట, వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే ఆ తాడు వదిలే విల్లు కదిలి విష్ణుమూర్తికి మెలకువ వస్తుందని వాళ్లనుకున్నారు. కాకపోతే వారి ఆలోచనలకు విరుద్ధంగా ఆ వమ్రి అనే కీటకం తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికున్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణుమూర్తి యొక్క తల ఎగిరి ఎటో పడిపోయిందన్నమాట. దేవతలు ఎంత వెతికినా ఆ తల దొరకలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవికై ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. అప్పుడు దేవతలు అలాగే చేశారు. ఆ గుర్రపు తలతో సజీవుడైన విష్ణుమూర్తి హైగ్రీవుడుగా మారి రాక్షసుణ్ణి సంహరించి విజయాన్ని పొందారు. ఆ విష్ణుమూర్తి లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. మరి ఇది అన్నమాట హైగ్రీవుని యొక్క కథ.
1: చాలా బాగుంది శ్రీదేవి.
0: మరి హైగ్రీవుణ్ణి పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుందని అంటారు. అందుకే ఈ రాఖీ పౌర్ణమి రోజు పిల్లలందరి చేత హైగ్రీవుణ్ణి ప్రార్థింపజేయాలి. మరి మాన్సా, మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: శ్రీదేవి, ఈ పండుగను ప్రధానంగా భారతదేశంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాలతో పాటు నేపాల్, పాకిస్తాన్, మారిషస్ ఇలాంటి దేశాల్లో కూడా హిందువులు జరుపుకుంటూ ఉంటారు. వీరితో పాటుగా జైనులు కూడా రాఖీ పండుగను పవిత్రంగా భావిస్తారు. జైన పూజార్లు భక్తులకు జంధ్యాలను అందిస్తారన్నమాట. అలాగే తోబుట్టువుల ప్రేమకు అంకితమైన ఈ పండుగను సిక్కులు రకర్దీ లేదా రకరీగా జరుపుకుంటారన్నమాట. ఇలా ఎన్నో రకాల మతస్థులు కూడా ఈ రాఖీ పండుగను వాళ్ల వాళ్ల సాంప్రదాయాలకి అనుగుణంగా జరుపుకుంటూ వస్తున్నారు. కానీ శ్రీదేవి, ఇలాంటి రాఖీ పండుగలు లేదా పండుగలు ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారంటావు?
1: సోదరి సోదరుడు శ్రేయస్సు, ఆరోగ్యం, క్షేమం కోసం ప్రార్థిస్తూ వాళ్ళ మణికట్టుపై రాఖీ కడుతుంది కదా, మరి అలాగే ప్రతి సోదరుడు బహుమతులు అందిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి హాని కలగకూడదు, వాళ్ళు ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని ప్రతి సోదరి తన సోదరుడు కోసం కోరుకుంటుంది. అలాగే సోదరుడు కూడా తన సోదరి, తన కుటుంబం చాలా చల్లగా ఉండాలని, ఎల్లవేళలా బాగుండాలని వాళ్ళు కూడా కోరుకుంటూ వాళ్ళకి చేతనే సాయం చేస్తూ వీళ్ళకి అండగా మేమున్నామన్న భరోసాన్ని అయితే ప్రసాదిస్తారు కదా మనసా.
0: సరిగ్గా చెప్పారు శ్రీదేవి. ఈ కాలంలో నిజం చెప్పాలంటే ఎవరు ఏ ప్రదేశంలో ఉంటున్నారో తెలియట్లేదు. ఎక్కడెక్కడి నుంచో సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం కూడా జరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఇలాంటి పండుగలు చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే ఇలాంటి పండుగ రోజైనా అందరూ కలిసి ఒకే చోట మాట్లాడుకుంటూ, కలిసి భోంచేస్తూ, వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి చర్చించుకుంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు కదా.
1: నిజమే మాన్స, ఏడాది పొడుగునా ఏదో ఒక కార్యక్రమాలు బిజీ అని అంటూ ఉంటారు. కనీసం ఈ రోజైనా సోదరులతో మాట్లాడడం ద్వారా వాళ్ళతో ఉన్న మన బంధాన్ని బలపరుచుకోవచ్చు. అంటే నువ్వన్నావే, ఎక్కడో ఉన్న సోదరుల్ని కలవలేకపోవచ్చు, కాని కనీసం మనకి చేతిలో ఫోన్ ఉంటుంది, వాళ్లతో మాట్లాడుకోవచ్చు, మరి వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా చెప్పడం ద్వారా మన బంధువులు ఎవరు, మేనమామెవరు అన్న సంగతి కూడా తెలుస్తుంది కదా.
0: బాగా చెప్పావు.
1: అందుకే మన పండుగలన్నీనా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, వాటిని మనం ఆచరించి ముందు తరాల వాళ్ళకి అందిస్తూ ఉండాలి.
0: నిజమే శ్రీదేవి. రాఖీ అనేది ఒక దారమే కాదు, మనం ఆ దారంతో కట్టేది ఒక ముడి మాత్రమే కాదు, అది కులం, మతం, జాతి ఇలాంటి హద్దులను దాటిన ప్రేమ, రక్షణ, అలాగే అనుబంధానికి సంబంధించిన ఒక పెద్ద వేడుక. దీన్ని సాంప్రదాయబద్ధంగా అందరూ ఆనందంగా జరుపుకోవాలనే కోరుకోవాలి. నేను రాఖీ పండుగ అని చెప్పి మా అన్నయ్యలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ వస్తారని స్వీట్లు చేశాను, పట్టుకొని వస్తాను, తిందుగాను ఆగు.
1: తప్పకుండా, నువ్వు చేసిన స్వీట్ ఎప్పుడు నాకు ఇష్టమే.
0: అయితే కొన్ని ఇంటికి కూడా పట్టుకెళ్దు, ప్యాక్ చేసిస్తాను.
1: మరి ఈ శుక్రవారం అయితే మనకి రక్షాబంధనం జరుపుకున్నాం కదా, మరి వచ్చే శుక్రవారం కూడా ఒక బహు చక్కని పండుగ ఉంది మానస, అదేంటో చెప్పు.
0: చిన్ని చిన్ని చిన్ని కృష్ణుడు. మరి ఆ బుజ్జి కృష్ణుడు పుట్టినరోజుని మర్చిపోగలమా చెప్పు
1: కదా. మరి వచ్చే వారం జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మళ్లీ మన శ్రోతలందరితో కలిసేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుందామా?
0: తప్పకుండా.
1: మరి వచ్చే వారం మీ ముందుకు వచ్చేంత వరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.
2: రక్షాబంధనం అంశంగా శ్రీమతి ద్వయం, డివి మానస, డి శ్రీదేవుల సంభాషణ విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం పీసు.

మరికొద్దిసేపట్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వింటారు. విని వెంటనే హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు, అనగా 28/8/2026 నుండి 1/9/2026 వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కర్ణాటక సంగీతం వింటారు. గానం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హాయ్, హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరిని చేకరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంకేంటి లిజనర్స్, రాఖీ పండుగ రోజు హ్యాపీగా మీ అన్నయ్యలకి, అలాగే అన్నయ్యలు ఉన్న చెల్లెల దగ్గర నుంచి చాలా గిఫ్ట్ తీసుకుంటారు, అన్నయ్యల దగ్గర నుంచి చెల్లెలు చాలా గిఫ్ట్ తీసుకుంటారు, ఇలా అందరూ ఒకే దగ్గర చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు 3వ శుక్రవారం, శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో అమ్మాయిలందరూ ఫ్యామిలీతో మంచి మంచి ఫుడ్ వండుకొని ఇలా రెండు పండుగలు ఒకేసారి వచ్చినందువల్ల హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఆ హ్యాపీ వైబ్ని ఇంకాస్త పెంచేయడానికి, స్మైల్స్ని పంచేయడానికి మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమయరా వచ్చేసింది. ఇలా అందరితో కలుస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు, అసలు ఆ పండగే వేరని చెప్పుకోవచ్చు. సో ఈ సమయంలో మధుర క్షణాలను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునే మధురమైన పాటలు వింటే ఇంకా బాగుంటుంది కదా. అందుకే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాత మధుర గీతాలు వినిపించే కార్యక్రమం మధురమే సుధాగానం స్టార్ట్ చేసేద్దాం. మధురమే సుధాగానంలో 1980 పాటలు వినాలనుకుంటే మీ పేరు, ప్రాంతం, సినిమా పేరు, పాట పేరు టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. లోపు మీ అందరి కోసం ఆడపడుచు చిత్రం నుండి ఈ పాట.

మీరు వింటున్నారు మధురమే సుధాకరం. మధురమే సుధాకరంలో ఆపాద మధుర గీతాలు వినడంతో పాటు మన భారతదేశంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మనం ఎలా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఇంకొన్ని ప్లేసెస్లో రాఖీ పండుగను జరుపుకుంటామో, అంటే రాఖీ పౌర్ణమిని జరుపుకుంటామో, అలాగే ఈరోజే అంటే శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున మహారాష్ట్ర, గోవా, గుజరాత్లోని తీర ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటారంట. ఆ పండుగే నారలి పౌర్ణమి. నారలి అంటే మరాఠీలో కొబ్బరికాయ అని అర్థం అంట. అందుకే ఈ పండుగను కొబ్బరి పండుగ అని కూడా పిలుస్తారంట. ఈ ప్రత్యేకమైన పండుగను ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఇందులో ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక పాట తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ లక్కీ మెసేజ్ ఎవరు పంపించారో చూసేద్దాం. జై జవాన్ చిత్రం నుండి మాకోసం ఒక పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు లింగలక్ష్మి అండ్ సత్యనారాయణ మూర్తి. చీమలాపల్లి వేపగుంట నుండి రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా. ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం నుండి దాశరథి రచనలు గంటసల పీసీసీలో పాడినటువంటి ఈ అనురాగపు కోవెలలో పాట వినిపించేసిన వింటూ ఆనందించండి.

మధురమి సుధాగారం వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. అండ్ ఇంకో మెసేజ్ చూసేద్దాం. సహా సిబ్బంది వారికి మరియు ఆర్జే గారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడపడుచు చిత్రం నుండి మాకోసం ఒక పాట వినిపించమని రిక్వెస్ట్ చేశారు. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ రిక్వెస్ట్ చేశారు. మీరు అడిగిన పాట ఆల్రెడీ స్టార్టింగే ప్లే చేశాను, మీరు విన్నారని అనుకుంటున్నా. సేమ్ ఇదే పాట ఇంకొకరు కూడా రిక్వెస్ట్ చేశారు, ఎవరో చెప్పేస్తా. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివ, కృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్ రిక్వెస్ట్ చేసే స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే నేను మీకోసం మీ అందరికోసం ఈ పాట వినిపించే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకో మెసేజ్ చదవడానికంటే ముందు మనం నారళి పౌర్ణిమ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నారళి పౌర్ణిమ రోజున సముద్రాన్ని, సముద్రదేవుడైన వరుణుడిని పూజించడం ఈ పండుగలో ప్రధానమైన సాంప్రదాయమంట. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రానికి వెళ్లే ముందు సముద్రానికి కొబ్బరికాయలను సమర్పిస్తారంట. అలాగే ఈ రోజున మత్స్యకారులు పడవలకు, వలలకు కూడా పూజలు చేస్తారంట. సముద్రం ప్రశాంతంగా ఉండి తమకు మంచి జీవనాపోది కలగాలని ప్రార్థిస్తారంట. అందుకే ఈ పండుగను మత్స్యకారులు ఎంతో ముఖ్యమైన పండుగ భావిస్తారంట. గుజరాత్, గోవా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారంట. ఇంకొన్ని విషయాలు ఈ పండుగ గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం మర్చిపోయి చెప్పడం, ప్రతిరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి నేను ఒక పదం ఇస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. సో నేను డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం ఒక హింట్లా ఇస్తాను. అమ్మ నాన్న తర్వాత మనల్ని అంతే ప్రేమగా, అంతే బాధ్యతగా, అంతే మనకి అండగా ఉండే ఒక వ్యక్తి అది ఎవరు, ఆ పదం ఏంటో గెస్ చేయండి. ఆ పదం నాకు ఇప్పుడు చెప్పకండి, తర్వాత చెప్పండి. ఇన్ కేస్ మీరు పదం గెస్ చేసినట్టయితే 4 తర్వాత మీ భావాన్ని రాసి మీ పేరు, ప్రాంతం, అలాగే మీ భావం కూడా 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక పాట వినిపించేస్తున్నా, ఎవరు రిక్వెస్ట్ చేశారు చూద్దాం. కుమార్ చంద్రిక, రామ్చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డివీధి రామాలయం, ఎన్ఏడి జంక్షన్ నుండి రిక్వెస్ట్ చేశారు. పూజ మూవీ నుండి మా కోసం ఎన్నెన్నో జన్మల బంధం అనే సాంగ్ ప్లే చేయమని రమణ సీతమ్మ గారికి, సాంగ్ చాలా ఫేవరెట్, ఆయనతో పాటు మన లిజినెస్ అందరికోసం వినిపించేస్తున్నా. రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడినటువంటి ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మధురమే సుధాగణం. మధురమే సుధాగణంలో పాత తెలుగు సినిమా పాటలు వింటూనే నారలి పౌర్ణిమ గురించి తెలుసుకుంటున్నాం కదా. నారలి పౌర్ణిమ రోజున కొబ్బరికాయను పూజలో ముఖ్యమైన నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇళ్లల్లో కొబ్బరితో వివిధ రకాల ప్రసాదాలు, వంటకాలను తయారు చేస్తారంట. కొబ్బరికాయతో తయారు చేసే నారలి భాత్ వంటి సాంప్రదాయ వంటకాలతో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి

ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారంట. నారళి పౌర్ణిమ భక్తితో పాటు ప్రకృతి పట్ల గౌరవాన్ని, మత్స్యకారుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన పండుగగా గుర్తింపు పొందింది. అదండి ఈరోజు మహారాష్ట్ర, గుజరాత్ అలాగే గోవా తీర ప్రాంతాల్లో జరుపుకునే ప్రత్యేక పండుగ నారళి పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. ఇంకొక పాట వినేద్దామా మధురమే సుధా గానంలో. ఆ పాట ఎవరు రిక్వెస్ట్ చేశారు అంటే సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, గోపాలపట్నం నుండి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తా. హ్యాపీ రక్షాబంధన్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. అండ్ మీ అందరి కోసం ఇప్పుడు బంగారు చెల్లెల చిత్రం నుండి పాట వినిపించేస్తున్న మధురమే సుధాగానంలో ఆత్రేయ రచనలో పి సుశీల పాడినటువంటి ఈ పాట.

0: మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: లిజనర్స్, సోమవారం నుండి శుక్రవారం వరకు 3:30 ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇంకా ఒక్క పాట మాత్రమే, 3:30 వరకు ఒక్క పాట మాత్రమే ప్లే చేయగలను. సో లాస్ట్ లక్కీ మెసేజ్ ఎవరితో చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అంటున్నారు, మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. మన్మథరావు, చరిష్మా, మహిమ, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వర్రావు, కేఆర్కే రావు, గంగరాజు, వీరేంద్ర, రెల్లివిధి, జబర్తోడ్ నుండి మెసేజ్ చేశారు. బంగారు గాజులు చిత్రం నుండి పాట వినిపించండి అండి, తప్పకుండా ప్లే చేస్తా. అండ్ ఇంకొకరు కూడా ఇదే సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఎవరో చూసేద్దాం. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, సాయి చరణ్, బృంద, చిన్నముంతల రిక్వెస్ట్ చేశారు. స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతులందరికీ సహా శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళ తరఫున నేను మీకు చెప్పేస్తున్నాను, మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అండ్ ఇదే సాంగ్ ఇంకొకరు కూడా రిక్వెస్ట్ చేశారు, ఎవరో చూసేద్దాం.

సాంగ్ ఇంకొకరు కూడా రిక్వెస్ట్ చేశారు, కానీ సో మీ అందరి కోసం ఇప్పుడు బంగారు గాజుల చిత్రం నుండి పాట వినిపించేస్తున్న ఈ పాటతో ఇవాల్టి మధురమి సుధాగానం ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం.

కార్యక్రమానికి నేను పదం గెస్ట్ చేయమన్నాను. చాలామంది గెస్ట్ చేసే ఉంటారు, నేను ఇంకా చెప్పలేదు కదా. అన్నయ్య, అన్నయ్య గురించి మీరు చెప్పాలనుకునే విషయాలు, మీ భావాన్ని, మీ బంధాన్ని ఒక కవితలాగా రాసి పంపించవచ్చు. మీరు మెసేజ్ చేయాల్సిన నెంబర్ 6304-7674-36 అనే నెంబర్కి 4 తర్వాత మెసేజ్ చేసేయండి. అలాగే గుర్తుపెట్టుకోండి, మీ పేరు, ప్రాంతం కూడా మెన్షన్ చేయండి.

ఈరోజు మాత్రమే సుధాగరంలో కొన్ని పాటలు మాత్రమే ప్లే చేయడం జరిగింది. అందుకే 3:30 వరకే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ మెసేజ్ చేయండి. రేపు 4 వరకు ఉంటుంది ప్రోగ్రామ్. అండ్ మర్చిపోకండి, 4 నుంచి ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుంది కాబట్టి వీటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరికొద్దిసేపట్లో NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే గెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియోలో టైం 4:01 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. సో కాసేపు సరదాగా మాట్లాడేస్తూ మంచి పాటలు వినిపిస్తూ ఈ సమయాన్ని అందంగా ఆనందంగా మార్చేయడానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరదాగా కాసేపు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా ఈరోజు రాఖీ పండుగ కాబట్టి ఆబ్వియస్లీ అన్నయ్యలు తమ్ముళ్ళు మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అవి అంత కాస్ట్లీ కాకపోయినా కొన్నిసార్లు మన అన్నయ్య తమ్ముళ్ళతో చాలా బాండింగ్ ఉంటుంది, చాలా అల్లర్లు చేస్తుంటారు, ఫన్నీ ఫన్నీగా చాలా చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఫన్నీ వేలో మనకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. పెద్ద బాక్స్లో చిన్న చాక్లెట్ పెట్టి ఇవ్వడం, లేదా మనకు నచ్చని ఫోటోయే ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్గా ఇవ్వడం, ఇలా ఫన్నీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అలా మీకు రాఖీ పండుగ రోజు మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఏదైనా ఫన్నీ గిఫ్ట్ ఇచ్చారా, లేదా మీరే ఎవరికైనా ఫన్నీగా ఒక గిఫ్ట్ ఇచ్చారా? ఒకవేళ మీరు ఒక ఫన్నీ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? ప్రోడక్ట్ నేమ్స్, బ్రాండ్, కంపెనీ, ఇలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ గురించి నేను మాట్లాడలేదు, ఫన్నీ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నా. ఫన్నీ సర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మీరు నాతో కాల్ చేసి షేర్ చేసుకోవాలంటే కాల్ చేయవలసిన నంబర్ 0891272744 or 2727288 నెంబర్కి కాల్ చేసేయండి. మీరు కాల్ చేస్తూ ఉండండి. ఇలా మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేసిన ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్లో లైన్స్ చాలా బాగుంటాయి. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లిని కాపురం శ్రీగోపురం తాకాలిని ఆకాశం నా పేగుముడి ప్రేమగుడి నా తల్లిలే నువ్వు నాండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. నిజంగా చాలా అద్భుతంగా రాశారు లిరిక్స్ ఎవరంటే వేటూరి గారు. అంతే అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర గారు. సో ఈ అద్భుతమైన పాట వినిపించేసిన ఫ్రమ్ ద మూవీ అర్జున్ ఈ సాంగ్ వింటూ ఫుల్ ఆన్ కాల్స్ చేసి అండి, వింటూ ఉండండి సరదాగా కాసేపు.

మీరు వింటున్నారు 102 MHz FM రెయిన్బో సాగరికా. ఈరోజు సరదాగా కాసేపు అలా సరదాగా మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ ఇచ్చాను కదా. రాఖీ పండుగ రోజు మన అందరూ కానీ తమ్ముళ్ళు కానీ మనకున్న ఫన్నీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు, చాలా చాలా అల్లర్లు చేస్తూ ఉంటాం వాళ్ళతో.

0: ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అలా మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు కానీ ఏదైనా ఫన్నీ గిఫ్ట్ ఇచ్చారా, అంటే మనకు నచ్చిన పనులు చేస్తూ ఫన్నీగా ఏడిపించడం ఇలా అనమాట, లేదా మీరే ఎవరికైనా ఫన్నీగా గిఫ్ట్ ఇచ్చారా లేదా ఇవ్వాలి అనుకుంటున్నారా? అలాంటి గిఫ్ట్ ఏదైనా ఉంటే మీరు నాకు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. కాల్ చేయవలసిన నంబర్ 0891272724 ఆర్ 2727288. నేను ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ గురించి, సర్ప్రైజెస్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి మాత్రమే అడుగుతున్నా. సో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: హలో,
1: నమస్తే మేడం.
0: హలో
1: హలో
0: హలో హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సమయ గారు.
0: హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సమయ గారు.
0: డిస్టర్బెన్స్ ఉంది నెట్వర్క్ లో, ఇంకా కాల్ తీసుకుందాం. హలో
2: హలో హలో
0: హలో
2: సమరే గారు, గుడ్ ఈవినింగ్.
0: సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, నేను చెక్ చేస్తా. ఇలా మీ అందరి కోసం మెయిన్గా అమ్మాయిలందరికీ డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ ప్లే చేసిన, శ్రావణ శుక్రవారం కాబట్టి బేసిక్గా అమ్మాయిలందరూ చాలా పూజలు చేస్తారు, ట్రెడిషనల్గా రెడీ అయ్యి. సో వాళ్ళందరి కోసం ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆహ్వానం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బల, నడువులో తామర,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: సరదాగా కాసేపు. సో మనతో సరదాగా మాట్లాడడానికి ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ చూసేద్దాం. హలో.
7: నమస్తే అండి. చాలా రోజులు వస్తే ఫెమెరే గారు.
6: నమస్తే అండి. మీ పేరు?
7: శ్రావణ శుక్రవారం రాఖీ బంధం శుభాకాంక్షలు అండి మీకు.
6: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్.
7: మళ్ళీ సొత్తర చల్దండి. ఆగస్ట్ 4 ఇది కృష్ణాజన్ శుభాకాంక్షలండి.
6: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
7: 14 ఇన్నాక శుభాకాంక్షలండి.
6: అన్ని ఒకసారి రానని ఫిక్స్ అయిపోయారా?
7: సరే అండి. నా పేరు పసరపూడి. నా పేరు సత్యరెడ్డి అండి.
6: సత్యరెడ్డి గారు చెప్పండి ఫన్నీ గిఫ్ట్ గురించి.
7: ఎలా రాఖీ పండుగ కదండి. రాఖీ పండుగ ఏం చేస్తానండి? సొంతంగా రాఖీ తయారు చేస్తానండి.
6: రాఖీ తయారు చేస్తారా మీరు?
7: రాఖీ తయారు మా విలమ్మకి కడతాం. ఇస్తాను కడతాం.
6: ఓకే. మీ చెల్లమ్మకి ఇచ్చి మీరు కట్టించుకుంటారా?
7: అవునండి.
6: అదే మీరు ఇస్తున్న గిఫ్ట్? దానికి
7: మళ్ళీ చూస్తుండ మళ్ళీ ఈ రోజు దాకా ఉంటుందండి.
6: ఆహా.
7: మళ్ళీ ఈ రోజు ఇప్పేసి మళ్ళీ అది కడతాం.
6: ఓకే ఓకే. నేను ఫన్నీ గిఫ్ట్ గురించి మాట్లాడమంటే మీరు రాఖీ పండుగ గురించి మాట్లాడుతున్నారు.
7: మరి ఈరోజు రాఖీ పండుగ.
6: అవునండి అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో.
8: హలో.
6: హలో. హలో. మీ పేరు?
8: మా పేరు సూరిబాబు. కానీ సూరిబాబు మాట్లాడమ్మా.
6: సూరిబాబు గారు టాపిక్ విన్నారా?
8: విన్నానమ్మా.
6: చెప్పండి.
8: చిన్న తెడ్డి పేరు ఫారెన్ చేసి పంపించామమ్మా మా చిన్న ఫ్రెండ్స్ కి.
6: ఏంటి పంపించారు?
8: తెడ్డి పేరు.
6: చిన్న టెడ్డి పేరు పంపించారా మీ ఫ్రెండ్స్ కి?
8: అవునమ్మా.
6: అది ఫన్నీ గిఫ్ట్ లాగా?
8: అవునమ్మా.
6: ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూరిబాబు గారు. మంచి పాట ఇస్తాను తీసుకోండి. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో.
9: హలో.
6: హలో. ఎవరు?
9: నమస్తే అమ్మా.
6: నమస్తే అండి. మీ పేరు?
9: నా పేరు అమ్మాజీ.
6: అమ్మాజీ గారు బాగున్నారా చాలా రోజులకి? నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఒక ఫన్నీ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారా, లేదంటే మీరే ఎవరికైనా ఫన్నీ గిఫ్ట్ ఇచ్చారా రాఖీ పండుగ రోజు గానీ ఏదైనా సందర్భంలో గానీ?
9: నా పండుగ అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు నాకు. వాళ్ళే చీరలు ఇచ్చేవారు.
6: ఆహా.
9: స్వీట్
6: మనిషి స్వీట్ ఇచ్చారా?
9: స్వీట్ ఇచ్చేసారు అన్నమాట. అంటే వాళ్ళకి బాగా
6: అవునవును. అవునవును. తగ్గించారు.

0: అన్నమాట.
1: ఏం ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్.
0: అదేండి.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అమ్మాజీ గారు, బాయ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ సమీర గారు.
1: గుడ్ ఈవినింగ్, ఎవరు?
0: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్ మరిపాలెం.
1: ఆదిలక్ష్మి గారు, బాగున్నారా?
0: చాలా బాగున్నాను, మీరు బాగున్నారా?
1: నేను కూడా చాలా చాలా బాగున్నా. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఫన్నీ గిఫ్ట్ ఇచ్చారా?
0: రాఖీ పండుగ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ. నాక మా చిన్నప్పుడు నా తమ్ముడు ఇచ్చాడండి, మా తమ్ముడు.
1: ఫన్నీ గిఫ్ట్? అది
0: ఫన్నీ గిఫ్ట్ ఏంటంటే, చిన్నప్పుడు నేను రెండు జడలు వేసుకుని పొట్టపిల్లలు ఉంటాయి కదా,
1: అవునవును, స్కూల్ కి వేసుకునే వాళ్ళం.
0: కుందేలు పిల్లని పట్టుకుని ఫోటో తీయించుకున్నా, తీయించేద్దాం మా అమ్మగారు ఓ 5 సంవత్సరాల పిల్లప్పుడు. ఆ రాఖీ దాన్ని మా అమ్మగారిని అడిగి పెద్ద సైజ్ చేయించి రాఖీ కట్టినప్పుడు అది నాకు ప్రెజెంట్ చేసేది. ఆ రోజంతా వాడిని వెంటబడి కట్టేదాన్ని.
1: నిజంగా అలా చేస్తే అదొక మెమరీ కదా.
0: అవునవును,
1: థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు, మీ స్వీట్ మెమరీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లిజినెస్, మీరు కూడా ఇట్లాగే మీకు వచ్చిన ఫనీ గిఫ్ట్స్ కానీ, మీరు ఇచ్చిన ఫనీ గిఫ్ట్స్ కానీ, లేదంటే మీరు ఎవరికైనా ఏదైనా ఒక ఫనీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దాని గురించి కానీ మీరు నాకు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. కాల్ చేయవలసిన నంబర్ 08912727244 or 2727288. కాల్స్ చేస్తూ ఉంటాను ఈ లోపు మీ అందరి కోసం. సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: సరదాగా కాసేపు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. రాఖీ పండుగకి ఇంకా 1 మంత్ చాలా టైం ఉంటుంది, కానీ బ్రదర్స్ చాలా ఫన్నీగా ఆలోచిస్తూ ఉంటారు చెల్లెలకు కానీ అక్కలకు కానీ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఆ రోజున ఏడిపించాలి అనేసి. అలాగే నార్మల్ సిచ్యువేషన్స్లో కూడా మన బ్రదర్స్ కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ మనకి ఫన్నీ గిఫ్ట్స్ ఇస్తుంటారు, లేదా మనమే ఇంకొకరికి కొంచెం అల్లరి చేస్తూ టీస్ చేస్తూ ఒక ఫన్నీ గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ కావాలి మూవీలో హీరోకి హీరోయిన్ నెయిల్ కట్టర్ గిఫ్ట్గా ఇస్తుంది కదా, అంటే నువ్వు ఎప్పుడు గోల్డ్ కొరుకుతూ ఉంటావు నీకు చాలా ఉపయోగపడుతుందని గిఫ్ట్ ఇస్తుంది కదా. అలా మనకి చాలామంది గిఫ్ట్స్ పన్నీకి ఇచ్చుంటాం, మనమే వేరే వాళ్ళకి ఇచ్చుంటాం. అలాంటి గిఫ్ట్స్ ఏమైనా ఉంటాయి మీరు నాతో కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ గిఫ్ట్స్ గురించి నేను మాట్లాడలేదు, జస్ట్ ఫన్నీ సర్ప్రైజెస్ అండ్ ఫన్నీ గిఫ్ట్స్ మాత్రమే మాట్లాడుతున్నా. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు? రావు గారు. రావు గారు చెప్పండి, మీకు ఎవరైనా ఎప్పుడైనా ఫన్నీ గిఫ్ట్ ఇచ్చారా?
1: మేడం, మీ జాబ్ చేసినప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ నాకు పైలట్ పెన్ ఇచ్చారు మేడం, ఇంక్ బాటల్ తో. అప్పుడు పెన్ లో ఇంక్ వేసుకునేవాళ్ళం, బాటల్ లో సహా ఇచ్చారు మేడం. ఆ పెన్ ఉంచుకున్నాను మేడం, ఆ పెన్.
0: ఓకే, పెన్ విత్ ఇంక్ బాటల్.
1: బాటిల్ ఇంక్ అయిపోయింది, పెన్ ఉంచుకున్నాను మేడం. జాబ్ రిటైర్ అయిపోయినా సరే ఆ పెన్ ఉంచుకున్నాను, వాళ్ళు ఇచ్చిన పెన్.
0: ఇంక్ పోయిన పెన్ మిగిలింది, పెన్ చాలా జ్ఞాపకంగా దాచుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా ఫన్నీగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏదైనా ఫన్నీగా ప్లాన్ చేస్తున్నారా, ఫన్నీగా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారా, అలాంటి ఏమైనా సర్ప్రైజెస్ ఫన్నీ గిఫ్ట్స్ ఉంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద గిఫ్ట్ లాగా ప్యాక్ చేస్తారు, కానీ లోపల ఒక 5 రూపీస్ చాక్లెట్ పెట్టి ఇచ్చేస్తారు. ఇలాంటివి చాలానే చూసుంటాం. అలాగే ఎక్కువగా అల్లరి చేసే వాళ్ళకి చిన్న బ్రెయిన్, అంటే టాయ్ బ్రెయిన్ ఇచ్చి నీకు బ్రెయిన్ లేదు ఇది వాడుకో అని చెప్పిస్తూ ఉంటారు, ఇలా చాలానే ఉంటాయి. అలాంటి ఫన్నీ గిఫ్ట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో చూద్దాం. హలో హలో
2: హలో
0: హలో, ఎవరు?
2: హలో, బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా, మీరు?
2: మేము బాగున్నాం.
0: ఇంతకి ఎవరు
2: చెప్పుకొని చూద్దాం.
0: ఆహా, ఏమో రమణా గారు అయి ఉంటారేమో, కానీ నేను చెప్పను, నేను చెప్పను. అవునవును, వచ్చి రాగానే మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది రమణా గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టాపిక్
2: విన్నారా?
0: ఓకే రమణ గారు, చెప్పండి, టాపిక్ విన్నారా? చెప్పండి.
2: ఇప్పుడు చాలా గిఫ్ట్లు పెళ్ళిళ్ళకి అందరికి పంతులు వరకు ఇచ్చేవాళ్ళు.
0: అవును,
2: ఇస్తే పాపం అప్పటికే ఎంత డబ్బు వేసిపోతారు అని చెప్పి చూస్తుంటే వీళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చెంటలు ఎక్కేసి అతను.
0: అవును,
2: అప్పుడు అనిపించేది వచ్చే ఇంక ఇలాగ ఎప్పుడు ఇవ్వకూడదు పాపం అతను ఇబ్బంది పెట్టినట్టు ఉంటారా అని అనుకుంటున్నాం.
0: కానీ తర్వాత కొన్ని రోజులతో తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాం కదా.
2: ఆ తర్వాత ఏమో ఇప్పుడు శిష్మేమో రాఖీ కట్టినప్పుడు ఏమన్నా అప్పుడు శిష్టలాలు కష్టపడి ఇష్టం లేక క్యాష్ రూపాయలు ఇచ్చేస్తాను.
0: అవును,
2: ఇంకెందుకు కష్టపెట్టడం ఇష్టం లేక.
0: భలే చెప్పారులేండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమణ గారు,
2: మాట్లాడండి,
0: థ్యాంక్ యూ సో మచ్, బాయ్. బిజినెస్ మీరు కూడా ఇట్లాగే కాల్స్ చేస్తూ ఉండండి 0891272724 ఆర్ 2727288 నెంబర్స్కి. మీరు ఇంకా ఎవరికైనా ఒక ఫనీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, నాకు బేసిక్గా గిఫ్ట్స్ అంటే ఎక్స్పెన్సివ్గా ఇచ్చేది కాకుండా చూడగానే స్మైల్ రావాలి, ఫన్నీగా అనిపించాలి, అలాంటి ఏదైనా గిఫ్ట్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను ఎవరికో ఇస్తాను ఇవ్వాలనుకుంటున్నాను. సో మీ ఐడియాస్ కూడా కొంచెం ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అలాంటి ఏదైనా ఐడియా ఉంటే కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. కాల్స్

0: ఉన్న నీలో మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తా. అంతకంటే ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వాట్ ఏ క్యూట్ స్మైల్. అసలు సరదాగా కాసేపు వింటున్నారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా పాటలు వింటూ, అలాగే సరదాగా మాట్లాడేసుకుందాం. కాల్స్ చేసేయండి. నెక్స్ట్ కాల్ ఎవరు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో
1: హలో
0: హలో, ఎవరు?
1: రమణా చిత్తమ్మ నాగులపల్లి.
0: రమణా గారు బాగున్నారా?
1: శుభ శుక్రవారం. చాలా చాలా బాగున్నామ్మా. ఈ డే గురించి సంవత్సరాలు పడుకుని చూస్తూ ఉంటాం, కానీ ఒకరోజు వచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఒకరోజు సంతోషం రేపుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఆడపిల్లలు ఇంటికి వస్తే అందరూ వెళ్ళరు కదా, శుక్రవారం వచ్చింది కదా, ఆదివారం వెళ్తారు.
0: ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా తక్కువ పడుతున్నాయి కదా, అప్పుడప్పుడే వస్తున్నాయి కదా, అలాగే నేను అప్పుడప్పుడే వస్తున్నాను. రమణ గారు ఏంటా హడావిడి అంతేనా?
1: అమ్మా అదే రాఖీ గట్టి ఉంటారు కదా పిల్లలు వాళ్ళందరూ ఇదిలో
0: బాగుంటది ఆ సందడి అంటున్నా.
1: ధన్యవాదాలు.
0: ఓకే చెప్పండి, మీకు వచ్చిన ఫన్నీ గిఫ్ట్ లేదా మీరు ఇచ్చిన ఫన్నీ గిఫ్ట్ గురించి.
1: ఫన్నీ గిఫ్ట్ అంటే చిన్నప్పుడు రాఖీ కట్టినప్పుడు దానికి ఇట్లాగ మనకి చేతితో దారంతో ఆడుకునేది కట్టారు. అది నేను తినేసా.
0: ఏంటేంటి?
1: అది నేను తినేసానమ్మా తెలియక.
0: దారంతో ఆడుకుని రాఖీ కడితే అది మీరు తినేసారా?
1: అది స్వీట్ ఉంటుంది అమ్మా, అది ఇట్లాగా మన చేతితో ఇట్లా ఆడుతూ ఉంటాం, స్వీట్ గా తిరుగుతూ ఉంటాం, బెల్లం ఉంటుంది దాంతో పాటు కలుపు కట్టారు.
0: దాన్ని రాఖీలా కడితే అది మీరు తినేసారు?
1: తినేసాను.
0: నిజంగా చాలా పని.
1: చిన్నాడు ఏడుగురు అది గొడవ ఉంది.
2: వైజాగ్ నుంచి చినవంటర్ మేడం, శ్రవంతి.
0: శ్రవంతి గారు
2: చెప్పండి మేడం.
0: ఎప్పుడు కాల్ చేస్తుంటారా లేదా ఈ రోజే కాల్ చేశారా? ఫస్ట్ టైమా?
2: ఈ రోజు ఫస్ట్ టైం మేడం, అనుకోకుండా కాల్.

0: ఓకే శ్రవంతి గారు, విన్నారా టాపిక్?
1: లేదు మేడం, చెప్పండి.
0: మీకు వచ్చిన ఫన్నీ గిఫ్ట్, లేదా మీ అన్నయ్య మీ తమ్ముళ్ళు ఫన్నీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, లేదా
1: అవును,
0: మీరే ఎవరికైనా ఒక ఫన్నీ గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఏంటి ఆ గిఫ్ట్, దాని గురించి షేర్ చేసుకోవచ్చు.
1: ఓకే. అంటే నేను ఇచ్చే గిఫ్ట్ కోసమా?
0: అంటే ఫన్నీగా ఉండాలి, చూడగానే ఇది చాలా ఫన్నీగా ఉంది అనిపించేలా.
1: అంటే వాళ్ళ నేను వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ కోసమా మేడం?
0: వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకి కానీ, అంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ గురించి మాట్లాడలేదు. చాలా ఫన్నీగా ఇప్పుడు చాలా ఉంటాయి కదా, పెద్ద బాక్స్ చిన్న చిన్న పెట్టేసి ఇస్తారు అలా.
1: అవునవును, అదే నా బర్త్డేకి మా హస్బెండ్ కొంచెం పెద్ద గిఫ్ట్ ప్యాక్ చేశారన్నమాట.
0: ఓకే,
1: చూస్తే దాంట్లో ఒక 2 చాక్లెట్స్ మాత్రమే ఉంది.
0: అయ్యో, అది మీరు ఫన్నీగా తీసుకుని లేదంటే చాలా పెద్ద గొడవ చేశారు ఆ తర్వాత.
1: ఫన్నీగా తీసుకొని నవ్వుకున్నాం మేడం.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్.
1: హాయ్ మేడం, బాయ్.
0: నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
2: హలో అక్క, టాపిక్ చెప్పు.
0: టాపిక్ విని మాత్రమే కాల్ చేయండి లిజనర్స్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
2: సమారే గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు?
2: శిరీష ఫ్రమ్ నాయుడుట.
0: జాతీయ రత్నం. ఈవ్ అనండి ఒకసారి.
2: ఇప్పుడు రాదు, అది ఎప్పుడు పడితే అప్పుడు రాదు, అనుకోకుండా వచ్చేస్తుంది.
0: అవునా? మీరు నాకు తెలిసి మీరు ఒక ఫన్నీ గిఫ్ట్ గురించి చెప్తారు.
2: ఫన్నీ గిఫ్ట్ అంటే మాకెవరు ఇవ్వలేదు కానీ మేమే ఇచ్చాము.
0: ఏంటది?
2: అంటే మేము చెప్పాను కదా, 6 అక్క చెల్లెలు ఉన్నాయి, చదివిన చిన్న పిల్లలని.
0: ఓకే,
2: మా చెల్లికి లాస్ట్ చెల్లికి పెళ్ళయింది, అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇచ్చాము. ఏంటంటే, ఏం తెలుసా, అదే బట్టలు ఉతుకునే సోప్ ఒకటి, నెక్స్ట్ ఏంటది చాక్లెట్, ఇంకేదో ఇచ్చామమ్మా. అదే ఇంటికి సంబంధించినవి అంటే అదే స్కూల్.
0: అంటే ఇప్పుడు పెళ్లిళ్ళలో రిసెప్షన్ ఇలాగే చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక బకెట్ తెచ్చి అందులో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇలాంటివి ఇస్తున్నారు కదా, ఫన్నీ ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్ని. అంటే నీకు పెళ్ళయ్యాక పనులు ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి.
2: అంటే అలా ఇస్తే తెలిసిపోద్ది అనేసి చిన్న పిల్లలు ఆడుకునే స్పూన్లు ఉంటాయి కదా, అవి సబ్బు ఒక చాక్లెట్ ప్యాక్ చేసి ఇచ్చామన్నమాట మా ఐదుగురు.
0: ఓకే ఓకే, తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి?
2: రియాక్షన్ ఏంటంటే మాకు దగ్గరలో కాబట్టి ఫన్నీ వేలా తీసుకున్నారు.
0: ఓకే ఓకే శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. సో ఇట్లాగే మీరు కూడా కాల్ చేసి ఫన్నీ గిఫ్ట్స్ గురించి షేర్ చేసుకోవచ్చు. కాల్ చేస్తూ ఉండండి మీ అందరి కోసం పందెం కోడి మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సరదాగా కాసేపు అలా ఫ్యామిలీ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో హలో హలో, లిజనర్స్ కాల్ చేసేటప్పుడు నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వచ్చి కాల్ చేస్తే హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు, లైన్ కూడా డిస్కనెక్ట్ అవ్వదు. ఎనీవే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
2: మాట్లాడుతున్నాను. బాగున్నారా మేడం?
1: గోపి గారు, నేను చాలా బాగున్నా, మీరు?
2: చాలా బాగున్నాం మేడం, FM 102 దయవల్ల.
1: ఓకే, థ్యాంక్ యూ. టాపిక్ విన్నారా?
2: యా విన్నాను, మరి చెప్పేస్తాను మేడం. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య జరిగింది కాదు, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం మేడం. 28 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం.
1: 30 సంవత్సరాలు వెనక్కి అంటే త్వరగా వస్తారో లేదో, నేను కూడా మీతో పాటు వస్తా, వెంటనే తీసుకొచ్చేస్తాను
2: మేడం. అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిపి మ్యారేజ్ చిన్న ఇచ్చేసాం మేడం. అంటే ఒక 10 దగ్గర 18 మంది దగ్గర ఒక బాక్స్ రెడీ చేసి అందులో చిన్న రాయి పెట్టాం మేడం. బాక్స్ ఆ బాక్స్ లో బాక్స్ ఆ బాక్స్ లో బాక్స్ బాక్స్ లో బాక్స్ అంటే కేవలం ఆ పిల్ల అంటే మా ఫ్రెండ్ కోసం కాదు. అప్పుడు పంతులు గారిని
1: ఏడిపించాం,
2: ఎక్కువ పంతులు గారు చిలకట్టు కట్టుకుని వస్తే ఆ చిలకట్టుకుని తర్వాత ఆ పందిరి ఇండ్ల ముందే పెళ్ళిళ్ళు అనమాట, ఆ పందిరికి ఆ చిలకట్టుకి కలిపి పావడి కట్టేసేవాళ్ళం. మరి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మేడం, నేను చెప్పిన టాపిక్ ఎప్పుడు నాకు లైన్ కలుస్తుందా నేను చెప్పేద్దాం అన్నట్టు అయిపోయింది. అయితే బాక్స్ బాక్స్ లో బాక్స్ బాక్స్ లో బాక్స్ పెట్టి చేసిన తర్వాత ఏమొచ్చి పంతులు గారికి ఆ గిఫ్ట్ తీయమని చెప్తే తీశారు. ఆ చుట్టూ తీస్తూ తీస్తూ తీస్తూ లాస్ట్ వచ్చేసరికి అందులో ఒక రాయి మొక్క ఉండేది. ఇంకా మేడం తిట్టి పోసేసారు మేడం పంతులు గారు.
1: తీయడం ఎంత ఇబ్బందో, అది ప్యాక్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది పడి ఉంటారు నాకు తెలిసి.
2: మేము అదంతా సెట్టింగ్ చేసుకున్నాం మేము, మళ్ళీ ఇంకా తాళ్ళు పురుతాళ్ళు అంటే ఇప్పుడు అంతా ప్యాకింగ్ పురుతాళ్ళు కట్టేవాళ్ళు.
1: అవునవును, పేపర్స్ తో గిఫ్ట్ ప్యాకింగ్ చేసేవారు అప్పుడు.
2: పంతులు విపరీతంగా తిట్టిసారు అనమాట లాస్ట్ వచ్చేసరికి.
1: ఓకే ఓకే.

0: ఓకే మేడం, సరైన టాపిక్ ఇచ్చారు,
1: థ్యాంక్
0: బాగా
1: యూ,
0: గుర్తొచ్చింది.
1: థ్యాంక్
0: ఓకే
1: యూ
0: థ్యాంక్
1: గారు.
0: యూ.
1: బాయ్. ఏకంగా 28 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేసి వచ్చేసారు, వెంటనే వచ్చేసారు, ఇంకా అక్కడే ఉండిపోతారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఎనివే నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో
2: హలో,
1: హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్
2: హలో
1: ఈవినింగ్.
2: మేడం, నా పేరు పోలవరపు నవీన్, మిల్బా గ్రామం అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాను.
1: మీ పేరేంటండి?
2: నవీన్. నవీన్?
1: నవీన్ గారు.
2: బాగున్నారా
1: నేను
2: మేడం?
1: చాలా బాగున్నా, మీరు?
2: బాగున్నాను మేడం.
1: టాపిక్ విన్నారా?
2: విన్నాను. అంటే అది పెద్ద గిఫ్ట్ కూడా కాదు, బట్ అది సిల్లీ గిఫ్ట్. అది నిజంగా చెప్పాలంటే మా ఇంటి పక్కన ఆంటీ గారికి ఇద్దరు అమ్మాయిలు అనమాట, వాళ్ళకి అంటే ఏవైనా ఫెస్టివల్ వస్తే ఆవిడ నాకు కూడా గిఫ్ట్ కొనేవారు. వాళ్ళతో పాటు వాళ్ళకి ఏది కొన్నారో సేమ్ గిఫ్ట్ యాజ్ ఇస్ నాకు అదే కొనేవారు. వాళ్ళు తీసుకున్న అంటే ఇప్పుడు లేడీస్ మేకప్ కిట్లు అలాంటివి ఉంటాయి కదా, నాకు అలా కొనిసి ఇచ్చేవారు. ఏంటంటే గారు, ఇది నేను అమ్మాయిగా అంటే నా దృష్టిలో నువ్వు అమ్మాయిదే అని అనేవారు. ముగ్గురు నాకు ముగ్గురు ఆడపిల్లలు అని అనేవారు. అది మీ టాపిక్ ఇద్దాం, నాకు అది గుర్తొచ్చింది ఫస్ట్.
1: ఇప్పటికే ఇస్తున్నారా మేకప్ కి అలాంటివి?
2: యాక్చువల్గా వాళ్ళు ఇద్దరికి మ్యారేజ్ అయితే వాళ్ళు వెళితే
1: ఓకే, కానీ మెమరీ మాత్రం అలాగే ఉండిపోయింది.
2: అలాగే ఉంది.
1: ఓకే నవీన్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్
2: బాయ్ మ్యామ్.
1: ఇంకొన్ని కాల్స్ తీసుకుందాం, అందుకంటే ముందు మర్యాద రామన్న.

యువవాణి ప్రోగ్రాంలో ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఎలా కంట్రోల్ చేయాలి అని మాట్లాడుకుంటున్నాం కదా. చాలామంది ఓవర్ థింకింగ్లో, నేను ఫస్ట్ ఉంటాను, ఓవర్ థింకింగ్లో నా అంత గ్రేట్ పర్సన్ ఎవరూ లేరు, అసలు గంటల గంటలు ఎలా ఓవర్ థింకింగ్ చేస్తుందో నాకే తెలియదు అనేసి చాలా ఫన్నీ వేలో చెప్తుంటారు. అలా ఫన్నీగా తీసుకోకుండా దానివల్ల మనం మన వాల్యుబుల్ టైంని ఎంత వేస్ట్ చేస్తున్నామో రియలైజ్ అవ్వాలి కదా. బేసిక్గా లేదా ఫ్యూచర్ గురించే ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించకుండా, జరగని దాని గురించి ముందే భయపడకుండా ఇప్పుడు మనం చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే పాస్ట్ మన చేతుల్లో లేదు, ఫ్యూచర్ మన కంట్రోల్లో రాదు, కానీ ప్రజెంట్లో మనం తీసుకునే డెసిషన్స్ మాత్రం మన చేతుల్లో ఉన్నాయి. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలు. ఇలా చాలా విషయాలనే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు 100% లవ్ మూవీ నుండి సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

అసలు ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నామో, ఎప్పుడు ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసామో, అసలు టైం ఎలా గడిచిపోయిందో, చాలామందికి కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉండిపోతుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అనిపించినప్పుడు మన అటెన్షన్ని మంచి యాక్టివిటీస్ వైపు పెట్టాలి. అంటే వాకింగ్ చేయడం, మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం ఇలాంటి హాబీస్ లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మైండ్ని రిలాక్స్ చేస్తాయి అన్నమాట. రోజులో చేయాల్సిన పనులను స్మాల్ గోల్స్ లాగా డివైడ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. అలాగే మనం చేయాలనుకున్న పనులు టైంకి చేయగలం. మంచి నిద్ర, మంచి డైట్, ఫిజికల్ యాక్టివిటీ కూడా మైండ్ని కామ్గా ఉంచుతాయి. ఇలాంటి హెల్దీ యాక్టివిటీస్తో మైండ్ని ఎంగేజ్ చేస్తే ఓవర్ థింకింగ్కి స్పేస్ తగ్గుతుంది లిజనర్స్. సో ఆలోచన వస్తేనే అమ్మో అని భయపడకుండా జస్ట్ ఆలోచనల్ని కట్టిపడేయడానికి మనం ఇంకాస్త మంచి యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే చాలన్నమాట. ఎనివే, ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఓ మై ఫ్రెండ్ మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్.

ట్రాక్ ఫ్రమ్ ద మూవీ అనంతపురం 1980. సో కూల్ ట్రాక్ వింటూ ఉంటే మైండ్ కూడా కూల్గా రిలాక్స్ అవుతుంది, మ్యూజిక్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయడానికి. అండ్ ఎప్పుడైనా ఒకసారి మీ మైండ్లో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయితే నేను ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటి, ఇంతలా ఆలోచించడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అని క్వశ్చన్ చేసుకొని మన మైండ్ని అనవసరమైన ఆలోచనలతో కాకుండా మనకి నచ్చిన పనులతో, మంచి అనుభవాలతో, పాజిటివ్ థాట్స్తో ఫీల్ చేసుకుందాం. ప్రజెంట్ మూమెంట్ని మంచిగా యూటిలైజ్ చేసుకుందాం, ప్రజెంట్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పటికీ ఇన్ని చెప్పాక కూడా ఓవర్ థింకింగ్ చేస్తా అనుకుంటున్నారా? ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అసలు ఓవర్ థింకింగ్ని ఎలా

ఓవర్కమ్ చెయ్యాలో కూడా చెప్పేసా. ఇక నుంచి అయినా ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టేస్తే హ్యాపీగా మన మనసు ఒక బరువుని పక్కన పెట్టేసి హ్యాపీగా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. సో అలా మన ప్రజెంట్ మూమెంట్ని ఇప్పుడు ఒక సాంగ్ వింటూ ఎంజాయ్ చేద్దామా ఫ్రమ్ ద మూవీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం.

స్టూడియోలో టైం 5:29 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. యువవాణి ప్రోగ్రాంలో ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకున్నాం కదా. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతారు, అసలు ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేస్తారు, ఓవర్ థింకింగ్ పక్కన పెట్టేస్తారు అని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో కన్క్లూడ్ చేసేద్దాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 5:30, ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. మేమిచ్చిన పదంతో మీరు రాసిన భావాన్ని, ఆ పదంతో వచ్చిన అందమైన పాటలు వినిపించడానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పదం మీ భావం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం కలిపితే అన్న. అమ్మ నాన్న తర్వాత మనల్ని అంతే ఆప్యాయంగా అంతే అందంగా చూసుకునేవారే అన్నయ్య. మన లైఫ్లో ఒక స్పెషల్ ప్లేస్ కూడా సంపాదించుకుంటారు. సో మీరు అన్నయ్య అనే పదం మీద మీ బంధాన్ని, మీ పోయిటరీని రాసి పంపించాలి చదవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంతకంటే ముందు అన్నయ్య గురించి నేను కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. డియర్ అన్నయ్య, అమ్మలా ప్రేమను చూపిస్తావు, నాన్నలా ధైర్యం చెబుతావు. అమ్మ నాన్నలతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను నేను చెప్పకపోయినా నా మనసును అర్థం చేసుకొని నాకు అండగా నిలబడతావు. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్నిసార్లు ఒకరిపై ఒకరు అలిగినా నేనున్నాను అనే నీ ఒక్క మాట నా కష్టాల్లో నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు నా జీవితంలో ఎంత స్పెషలో ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఎందుకంటే అందరిలాంటి సిబ్లింగ్స్ బాండ్ కాదు మంది, మన చాలా ఫన్నీ వేలో ఉంటుంది. సో ఈరోజు మాత్రం చెప్పాలనిపిస్తుంది, నువ్వు కేవలం నా అన్నయ్యవి మాత్రమే కాదు, నా బలం, నా ధైర్యం, ఎప్పటికీ నా లైఫ్లో నీకు చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. లవ్ యూ అన్నయ్య. మీరు రాసిన మీ భావాన్ని, మీ బంధాన్ని కవిత రూపంలో చదవడానికి, అంటే చదవడానికంటే ముందు ఒక పాట వినిపించేస్తున్న అశ్వత్థామ మూవీ నుండి. వేదాల హేమచంద్ర వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై మా పదం మీ భావం. సో మన లిసనర్స్ పంపించిన వాళ్ళ అనుబంధాన్ని, అన్నయ్యతో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని మెసేజ్ రూపంలో పంపించారు. సో చదివేయడానికి నేను రెడీగా ఉన్నాను. అన్నయ్య అంటే ధైర్యం, బలం. మాకు అన్నయ్య ఉన్నాడని చెప్పుకోవడానికి, అలాగే తండ్రికి ఇచ్చేంత గౌరవం ఇస్తాం అన్నయ్యకి. అన్నయ్య అనే పిలుపు అంటే కుటుంబానికి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అన్నే ఇంటికి పెద్ద దిక్కు, పెళ్ళిళ్ళకి, పేరంటానికి, శుభకార్యాలకి, తమ్ముడిని, చెల్లెళ్ళు, బిడ్డలు, చదువుల దగ్గర నుంచి భారం కాకుండా బాధ్యతగా చూసుకుంటేదే అన్నయ్య. అది పెద్దన్నయ్య చిన్నయ్యకి ఉంటుంది. పండగలు, రాఖీ పండగలు, పెద్ద పండగలు వచ్చినప్పుడు కుటుంబాన్ని ఆదర్శంగా ఆదరించేదే అన్నయ్య. అన్నయ్య మాత్రమే. హ్యాపీ రక్షాబంధన్, శుభ శుక్రవారం మా సమీరమ్మ. అన్న చెల్లెల అనుబంధం, జన్మజన్మకి సంబంధం. ఆకాశవాణి ఆర్జే తోబుట్టుల అందరికీ, కాలర్స్కి, మన రేడియో అభిమానించే ప్రతి మహిళలకు ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరు అంటే నా సీత, సీతమ్మ అని రాసి పంపించారు రమణ. సీతమ్మ నాగులపల్లి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్టింగ్ కొన్ని లైన్స్ నేను చదవలేదు, ఎందుకంటే అది కొంచెం అంటే మీరు ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల అంత మీనింగ్ఫుల్గా లేదు. సో కొన్ని లైన్స్ మాత్రమే చదవడం జరిగింది. కానీ మీరు ఎంత అందంగా, అద్భుతంగా రాసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఇంకో మెసేజ్ చూద్దాం. అన్నయ్య, అన్నయ్యలో ఎంతమంది ఉన్నా సరే ఇందులో ఒక్క అన్నయ్యకు మాత్రమే తల్లిదండ్రుల తదనంతరం వాళ్ళ బాధ్యతలను పునికి పుచ్చుకుంటారు అనడంలో ఎట్టి సందేహము లేదు. అన్నయ్యలు ఎందరున్నా వాళ్ళందరూ ఒక్క మాట మీద ఉండలేని ఈ సమాజంలో తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్న ఒక్క అన్నయ్య ఉంటే చాలు. చెల్లెళ్లకు ఆనంద పరవశం అంటే అతిశయోక్తి కాదు అని చాలా ఎమోషనల్గా రాసి పంపించారు టోనీ విశాఖపట్నం నుండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని మెసేజెస్ చదివేస్తా. అందుకంటే ముందు మనం రాఖీ పండగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ అన్న చెల్లెల అనుబంధాన్ని, రాఖీ పండగను గుర్తు చేసి ఈ పాటను వినిపించేసిన గోరింటాక్కు మూవీ నుండి.

మా పదం మీ భావం కార్యక్రమంలో నేను ఇచ్చిన అన్నయ్యన పదంపై మీ బంధాన్ని మీ భావాన్ని కవిత రూపంలో పంపించారు కదా, నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. ఎవరు ఏంటి ఎక్కడి నుంచి పంపించారో చెప్పడానికంటే ముందు వాళ్ళ భావం చదివేస్తున్నా. అమ్మ లాలనలో సగం, నాన్న పాలనలో పూచం, కష్టం వస్తే కంటికి రెప్పల, ఇష్టం వస్తే గుండెకు హత్తుకునే గొప్ప వెన్నెముక్క, పెదవులపై చిరునవ్వు చెదరకుండా చూసే నీడ, ఏ కష్టం వచ్చినా వెనుకాడని తోడు, అన్నయ్య అన్న అనే రెండు అక్షరాల పిలుపులను ఉంది నాలోని సగం ధైర్యం, ముప్పాతిక ప్రాణం. నువ్వున్నంత వరకు నీతోనే గొడవ, నువ్వు లేకపోతే తెలుస్తుంది నీ విలువ, కష్టమో నష్టమో తెలుస్తుంది. ఒకసారి మాట్లాడాలని

ఉండు ప్లీజ్ అన్నయ్య, తొందరగా వచ్చేసే, నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూస్తున్నాను అని రాసి పంపించారు. ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, కవితాజరి, సలాది ప్రసన్నకుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ జాతిరత్నం సమరాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా రాసి పంపించారు. ఇంకో మెసేజ్ చూద్దాం. కష్టాల్లో తోడుండే నీడవు నీవు, నా గెలుపును చూసి మురిసే హృదయానివి నీవు. తండ్రి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రతి అడుగులో నా వెన్నంటి ఉండే నా అన్నయ్యవు నీవు అని చాలా షార్ట్ అండ్ స్వీట్గా, మీనింగ్ఫుల్గా అండ్ ఎమోషనల్గా రాసి పంపించారు సుమలత బీసెట్టి, వైఫ్ ఆఫ్ గంగాధర్. బ్రదర్స్ గోపి అండ్ నాని అని పంపించారు. అండ్ మీకు అలాగే మీ బ్రదర్స్ అందరికీ హ్యాపీ రాఖీ సుమలత గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా రాశారు. ఇంకొన్ని మెసేజెస్ చదివేస్తా. అంతకంటే ముందు ఇంకొక చాలా మందికి ఇష్టమైన పాట వినిపించేస్తా. ఎన్ఏడి కుమార్ గారికి ఎప్పుడో చెప్పారు ఈ పాట అంటే ఇష్టమని ఒకసారి వాట్సాప్లో చూద్దాం. ఇప్పుడు ఆయన వింటున్నారు లేదో తెలియదు, కానీ పాట అయితే వినిపించేస్తే ఈ పాటలో ఈ లైన్స్ అయితే చాలామంది కనెక్ట్ అవుతారు. కాలి కింది నేలను నేనే, నీలినింగి నేనే, కన్నులోని నీరేనేనమ్మా, నన్ను నువ్వు జారనీకమ్మా. నిజంగా చాలా అద్భుతంగా రాశారు. ఇంతకీ లిరిక్స్ ఎవరు రాశారు తెలుసా? చంద్రబోస్. అంతే బ్యూటిఫుల్గా పాడారు మనో అండ్ గంగా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అన్నవరం మూవీ నుండి సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

మా పదం మీ భావం కార్యక్రమంలో అన్నయ్య పదం మీద వాళ్ళ అనుబంధాన్ని, బంధాన్ని ఒక కవితలా రాసి మెసేజ్లో టైప్ చేసి మనకు పంపించారు ప్రోగ్రామ్కి. ఎవరు అంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడే తెలుసుకున్నాను, ఎన్ఏడి నుంచి కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజు పాలెం, రెడ్డి వీధి రామాలయం, ఎన్ఏడి నుంచి మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ సమైరా గారు అంటున్న, వెరీ గుడ్ ఈవినింగ్. అన్నయ్య గురించి ఆయన ఏం రాసి పంపించారో విందామా. అన్నయ్య, అమ్మ ప్రేమకు తోడుగా నిలిచే నీడవు నీవు, నాన్న ధైర్యాన్ని పంచే బలము నీవే, నా చిన్ననాటి జ్ఞాపకాలలో తొలి స్నేహం, నా ప్రతి అడుగులో కనిపించే ఆత్మీయ బంధం, నేను నవ్వితే నీ కళ్ళలో ఆనందం, నేను బాధపడితే నీ మనసులో కలవరం, నా కలలకు రెక్కలు తొడిగే ప్రోత్సాహం, నా ఓటమికి అండగా నిలిచే ఆత్మవిశ్వాసం, దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా ఉండే బంధం, ఎన్ని జన్మలకైనా కావాలనిపించే అనుబంధం, అన్నయ్య అనే రెండు అక్షరాల్లోనే దాగుంది నా జీవితానికి ఓ అందమైన ప్రపంచం. చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది కుమార్ గారు, చాలా బ్యూటిఫుల్గా రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో లాస్ట్లకి మెసేజ్ చూసేద్దాం. అమ్మలా ప్రేమ పంచకపోయినా, ప్రేమించకపోయినా అమ్మలా నా బాబు బాగోగులు చూసుకునేవాడు, నాన్నలా మందలించకపోయినా నాన్నలా నా వెంటే నిలబడేవాడు, చిన్నప్పుడు నాతో అల్లరి చేసి పెద్దయ్యాక నా బాధ్యత తీసుకునేవాడు, నేను తప్పు చేస్తే తిట్టినా లోకం నన్ను తప్పు పట్టినప్పుడు మొదట నా వైపు నిలబడేవాడు, నా సంతోషంలో నాకంటే ఎక్కువగా నవ్వి నా బాధలో మాటలు లేకుండానే అర్థం చేసుకునేవాడు, నా చిన్న చిన్న కోరికలను గుర్తుపెట్టుకొని అవి నెరవేర్చడంలో ఆనందం వెతుక్కునేవాడు. అన్నయ్య, అన్నయ్య అంటే కేవలం ఒక పిలుపు కాదు, నా బాల్య జ్ఞాపకాలలో సగం, నా ధైర్యంలో సగం, నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అందమైన బంధం. ఎన్ని బంధాలు జీవితంలో వచ్చినా అన్నయ్య అనే బంధానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది, ఎందుకంటే అన్నయ్య ఉంటే మన వెనుక ఒక బలం ఉన్నట్టే అని చాలా బ్యూటిఫుల్గా రాసి పంపించారు జ్యోతి మురళీనగర్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రోగ్రామ్ టైం అయిపోవచ్చింది. ఇప్పటి వరకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా హ్యాపీగా ప్రతి సంవత్సరం ఈ పండుగను మీ అన్నయ్యలతో, అలాగే చెల్లెలతో, అక్క చెల్లెలతో అందరితో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. వన్ లాస్ట్ సాంగ్ ప్లే చేసిన బింబిసారా మూవీ నుండి సాంగ్తో మా పదం మీ భావం కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేసేద్దాం.

0: మరికొద్ది సేపట్లో ఉద్యోగ వార్తలు వింటారు చదువుతున్నవారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ ను సందర్శించగలరు.

విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు, అనగా 28/8/2026 నుండి 1/9/2026 వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్, ఇంకోసారి 7416172999 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. ఇక మీ అభిప్రాయాలను aircpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా 2 The Station Director, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. ఇప్పుడు మీ అందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ మూడ్ని ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేసిన గోపికా పూర్ణిమ వాయిస్లో వీటిని ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలను, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ప్రసారాలను విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నుండి కూడా రేడియో ట్రాన్స్మిటర్స్ లో వినవచ్చు. శ్రీకాకుళంలో అయితే 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, ఇక కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలో రేడియో సెట్స్ లో వినవచ్చు. అలాగే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఒక యాప్ ద్వారా వినవచ్చు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా మన ఎఫ్ఎం రెయిన్బో ప్రోగ్రామ్స్ వినవచ్చు. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Manoj Singh Rana. The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 547, with 1,545 people still missing as rescue teams search riverbanks and isolated settlements for survivors and bodies swept downstream. Authorities have evacuated more than 800 people from affected districts and issued fresh warnings after a fire.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్పూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందన.

నియమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్ కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్దారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్దన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీరు వింటున్నారు 102 MHz పై FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియో టైం 6:32 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. మంచి మస్తు నింపే ప్రోగ్రామ్ మిక్సర్ మస్తుని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అవును, ఈరోజు పౌర్ణమి కదా. చిన్నప్పటి నుంచి మనకి అమ్మ అన్నం తినిపించేటప్పుడు చందమామను చూపిస్తూ తినిపిస్తుంది. అలాగే పడుకునేటప్పుడు మన అమ్మమ్మలకు కానీ నానమ్మలు కానీ చందమామ కథలు చెప్తూ పడుకోబెడుతుంటారు. చందమామకి అంత స్పెషల్ ప్లేస్ ఉంటుంది మన లైఫ్లో. అలాగే చందమామ ఇప్పుడు ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. సో మీరు చందమామను తలుచుకుంటూ పౌర్ణమి గురించి ఏదైనా ఒక పాట పాడాలి, చందమామ గురించి ఒక పాట పాడి చందమామకే డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ పాట పాడతారు? మీరు కాల్ చేసేయండి 0891-272-7244 or 272-7288. చందమామ గురించి మీ వాయిస్లో ఒక పాట వినాలి అంది. సో వెంటనే కాల్ చేసేయండి. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో,
6: మీ దగ్గర వస్తే మామూలుగా ఉండదు మరి,
5: అట్లుంటది మనతోని.
6: సత్యరెడ్డి, పసలపూడి.
5: పాట కరెక్ట్ గా పాడాలి, అటు తిప్పి ఇటు తిప్పి పాడకూడదు, చెప్తున్నాను సత్యరెడ్డి గారు.
6: చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగపూడు తావే. అంతే సమీరే గారు,
5: థ్యాంక్ యూ, బాయ్. అందరికి ఫస్ట్ గుర్తొచ్చే పాట ఇది, చిన్నప్పటి నుంచి వినే పాట. నెక్స్ట్ కాలర్ ఏ పాట పాడతారో చూద్దాం. హలో.
7: హలో శర్మిల గారు, గుడ్ ఈవినింగ్.
5: శర్మిల, శర్మిల ఎవరు? ఏదో కొన్ని రోజులు రాకపోతే పేరు మార్చేస్తారా అండి? నన్ను మర్చిపోయారా మీరు? అంతేలేండి, మీకు కొత్త అడ్రస్ వచ్చారు కదా, మేమెందుకు గుర్తుంటాం?
7: అలా ఏం కాదు, మీరు ఎప్పుడో గుర్తే మాకు.
5: లేదు, మీరు ఇంకో విషయం కూడా మర్చిపోయారు.
7: ఇందాక మాట్లాడడం చూసారా, సమీర గారు అని పిలిచాను, ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
5: అదే ఏంటి శర్మిల అని పిలుస్తున్నారు, ఏంటా అని ఆలోచిస్తున్నా.
7: సమైరా గారు అనుభవ.
5: సరేనండి, ఒకసారి వదిలేస్తున్నాను, పాట పాడేయండి.
7: ఓకే.

0: పగడపదీవుల నందేను తీసుకెళతావని ఇక ఏ నాటికి మనం అక్కడే ఉంటామని.
1: థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు. ఆదిలక్ష్మి గారు, రెక్కల గురువు ఎక్కడైనా దొరికితే చెప్పండి, నాకు అలా తిరిగి రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. సో చందమామ గురించి పాట పాడాలన్నా, చందమామ కోసం పాట పాడాలన్నా కాల్ చేసే నెక్స్ట్ కాలర్ చందమామ గురించి, పౌర్ణమి గురించి ఏం పాట పాడతారో చూద్దాం. హలో.
2: హలో.

0: హలో,
1: హలో హలో, ఎవరు?
0: శుభ సాయంత్రం అమ్మా. కనీసం డాబాని స్వామి మాట్లాడుతున్నామా?
1: శుభ సాయంత్రం సూరిబాబు గారు, పాడండి.
0: పాడుతున్నా. చందరుడు నిన్న చూసి చేతులెత్తారు, అంతేనమ్మా.
1: అంతేనా? పాట పాడమండి, పదాలు చదివారైనా. ఎనీవే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
2: గుడ్ ఈవెనింగ్ సమీరా.
1: గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు అవుతుంది ఈ వాయిస్ విని? అరే రే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. నా ఎగ్జైట్మెంట్లో కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
3: నమస్తే సమీరా గారు.
1: నమస్తే,
3: రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ అండి. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీ పేరు?
3: నా పేరు చెప్పగలరా మీరు?
1: జై చిరంజీవ.
3: ఎస్ ఎస్, భలే గుర్తుపట్టారు.
1: నేను అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటా.
3: ఓకే అండి,
1: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: బుర్లంక నుంచి అండి, చిరంజీవి టైలర్.
1: ఓకే, పాడండి 2-3 లైన్స్ చాలు మనకి.

0: ఓకేనండి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్. సో ఇలా మీరు కూడా ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి గురించి పాటలు పాడాలన్నా, చందమామ కోసం లేదా చందమామ గురించి పాటలు పాడాలన్నా, మీరు కాల్ చేసేయండి 0891-272-7272 ఆర్ 272-7288 నంబర్స్కి. ఈలోపు మీ అందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ మూవీ నుంచి ఈ కూల్ ట్రాక్ వినిపించేసిన వెంటూ ఎంజాయ్ చేయండి.

0: సో ఇట్లా మీరు కూడా ఇంత క్యూటెస్ట్ సాంగ్స్ పాడాలనుకుంటే కాల్స్ చేసేయండి చందమామ గురించి, పాటలు పాడేయండి. అండ్ నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: సమ్మీరామ్మ గారు నమస్కారం అండి. అమ్మా
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారమ్మా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మీ పేరు?
1: కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా,
0: మంగళపాలెం నుండి.
1: అవునమ్మా.
0: ఓకే, పాడండి చందమామ గురించి పాట.
1: ఒక చిన్న పాట పాడుతానమ్మా. పాటలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. అంతే అమ్మా.
0: థ్యాంక్ యూ అండి, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.
1: సరే అమ్మా అండి,
0: నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో
2: హలో
0: హలో,
2: ఆలకించు ఆనందించు
0: అందరికి పంచు. నాగేశ్వరరావు గారు వచ్చేసారా?
2: వచ్చేసారండి. నేను నమస్తే మేడం.
0: నమస్తే అండి,
2: మంగళభాగం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా?
2: అవునండి, ఫస్ట్ టైం అండి.
0: సరిపోయేది ఇద్దరు
2: మీతో ఫస్ట్ టైం.
0: పాడేయండి.
2: అయితే పాడేస్తానండి. రావోయి చందమామ మా వింతగా దువినుమా, రావోయి చందమామ సామంతముగల సతికి శ్రీమంతుడు నాకు సతిని సతినోయి సతి పతి.
0: ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతున్నారు?
2: సతమతమాయను బతుకే.
0: నాగేశ్వరరావు గారు మీ సతీమణి పక్కడున్నారా? ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? నిరీష ఎలా ఉంది?
2: నిరీష ఇక్కడే ఉన్నారండి. మళ్ళీ మళ్ళీ చేస్తామండి.
0: ఓకే అండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్.
2: ఓకే అండి,
0: నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
3: హాయ్ సమీరా. శుక్రియా.
0: హాయ్ హాయ్ శుక్రియా. మూడు సార్లు చెప్తాం, మూడు వారాల నుంచి రావట్లే కాబట్టి శుక్రియా శుక్రియా శుక్రియా. ఓకేనా?
3: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
0: మీ పేరు?
3: సుమలత, కాకర్లో నుంచి.
0: ఓకే సుమలత గారు, ఏం పాట పాడతారు చందమామ గురించి?
3: అందరూ పాడేశారు కదా, చిన్నదే ఒక లైన్ చెప్తాను అంతే. చందమామ చందమా,
0: తర్వాత
3: చందమామ చందమామ.
0: నేను పదం రిపీట్ చేయమని చెప్పలేదు, పాట పాడమని చెప్పాను.
3: చందమామే గుర్తొస్తుందా?
0: సరే, నేను మీకోసం ఒక మంచి పాట వినిపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సుమలత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. ఇప్పటి వరకు ఎవరు పాడలేని పాట వినిపిస్తున్నా అతడు మూవీ నుంచి, చందమామ చందమా.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రైన్ బోస్ సాగరికాల్లో మిక్సర్ మస్తీ. చందమామ కోసం, చందమామపై, చందమామ గురించి పాటలు పాడేస్తున్నారు కదా మన కాలర్స్. సో నెక్స్ట్ కాలర్ ఏం పాట పాడతారో వినాలనుందా? నాకైతే వినాలనుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్ తీసేసుకుందాం. హలో
2: సమరి గారు, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. ఎవరు?
2: శిరీష ఫ్రమ్ నాయుడుట.
1: పాడండి శిరీష గారు.
2: ఓకే.

0: జీ అంటే.
1: చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, బాయ్. నెక్స్ట్ కాలర్. హలో
0: హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్, నమస్తే.
1: గుడ్ ఈవినింగ్, నమస్తే. ఎవరు?
0: నా పేరు ఈశ్వరరావు అండి, జగన్నాథ్ పండు కాల్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నీకు లైన్ కలిసింది.
1: ఏదో స్ట్రేంజర్ లా మాట్లాడుతున్నారు ఈశ్వరరావు గారు,
0: ఏం
1: ఫస్ట్
0: చేస్తాం,
1: టైం
0: లైన్
1: కాల్
0: తర్వాత అలాగే
1: చేస్తున్నట్టు.
0: మాట్లాడుతూ.
1: ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నా.
0: సంతోషం.
1: ఓకే, అలా సంతోషంగా ఒక పాట పాడేయండి.
0: అదన్నా, చిన్న మొక్క పాడేస్తాలేను, నాకు రావు పాటలు.
1: చిన్న మొక్కే పాడేయండి.
0: చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు, ఆ పైన ఇంకా పైన నీవు నా కళ్ళలో తొంగి చూడు. అంతే, మరి అది.
1: థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్.
0: థ్యాంక్స్ అమ్మా.
1: నెక్స్ట్ కాలర్. హలో హలో,
0: సమీరాజీ లోరెల్ పర్వాడ.
1: లోరాజ్ గారు ఎలా ఉన్నారు చాలా రోజులకి?
0: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నాను. ఏం పాట పాడతారు చందమామ కోసం?
0: పాండవనవాసంలో పాడుతుందండి, పాడుతున్నాను.
1: పాడేయండి.

0: ఓకే లోరాజ్ గారు, థ్యాంక్ యూ. చాలా
1: మేడం.
0: చక్కగా పాడారండి లవరాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బా బాయ్.
1: ఓకే బాయ్.
0: చందమామ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మీ పాటలు వింటుంటే కూడా నాకు అంతే ఆనందంగా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఏం పాట పాడతారు విందామా? హలో
2: హలో,
0: హలో,
2: హాయ్ మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. ఎవరు?
2: నేను కుమార్ టైలర్ ఎన్ఐడి నుండి.
0: కుమార్ గారు, ఎన్ని రోజులైంది అసలు మీతో మాట్లాడి?
2: మీరు రావట్లేదు కదా మేడం, బిజీ
0: అవును,
2: అయిపోయారు.
0: ఏదో అలాగా.
2: ఓకే,
0: బావున్నారా? రామ్ చరణ్ ఎలా ఉన్నాడు?
2: అందరం బాగున్నాం మేడం.
0: ఓకే, పాడండి ఒక పాట.
2: ఓకే మేడం, పాడతాను. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ ఎండ ఎండలో ఎండలో మండితే అల్లడి పోదరి అప్పుమా. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, బాయ్.
2: బాయ్ మేడం.
0: ఏంటి ఎంత మంచి మంచి సింగర్స్ కాల్ చేసి పాటలు పాడుతుంది, ఎంత బాగుందో. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
3: మన్మథరావు అండి, రెండు జాగ్రత్త.
0: మన్మథరావు గారు,
3: బాగున్నారా?
0: నేను బాగున్నా, మీరు?
3: నేను బాగున్నాను మేడం. మాకు చాలా రోజులకి లైన్ కలిసింది.
0: ఓకే, హ్యాపీగా పాడేయండి అయితే పాట.
3: చిన్న పాట పాడతానండి. ఎందురులు నింపిన అందములకి, మీ మాట్లాడి పాట మర్చిపోయానండి.
0: నామే తోసేయండి అన్ని, అసలు నేను ఏమైనా మాట్లాడి నా నోరు అసలు తెరవలేదు. నేను మర్చిపోయి నామే తోసేస్తున్నారు, మళ్ళీ ప్రాక్టీస్ మిస్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది మరీ బాగుంది అంటే, నేను ఎంత అమాయకంగా పుట్టడం నేను చేసుకున్న తప్ప ఏంటో. నెక్స్ట్ కాలర్. హలో,
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
4: నాకు శ్రీను టైలర్ మేడం, పెద్దగదిలి.
0: శ్రీను గారు పాడేయండి ఫాస్ట్ గా.
4: ఆకాశంలో చందమామ బంగారై పాపై కొచ్చేనమ్మా, అంతే మేడం.
0: థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లక్కీ కాలర్. హలో,
5: సమైర గారు, గుడ్ ఈవినింగ్. బాగున్నారా?
0: గుడ్ ఈవినింగ్, నేను బాగున్నా, మీరు?
5: నేను బాగున్నానండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీ స్టాఫ్ అందరికి.
0: థ్యాంక్ యూ, నా తరఫున వాళ్ళ తరఫున కూడా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీ పేరు?
5: అదే సత్యారావు అండి, తుమ్మపాల.
0: బాగున్నారా అండి?
5: తుమ్మలపాలెం చదువుతారు కదా చాలా మంది.
0: ఏంటండి
5: తుమ్మలపాలెం చదువుతారండి మీరు? మీ వాళ్ళు చాలా మంది.
0: నేను కాదు.

0: తుమ్మలపాలెం
1: మీరు
0: అన్నం.
1: కాదు, మీరు కాదు,
0: తుమ్మపాలెం,
1: మటన్ కా,
0: తుమ్మపాలెం,
1: తుమ్మపాలెం, పాలెం కాదండి, పాల.
0: తుమ్మపాల.
1: అవునండి,
0: ఓకే
1: అనకాపల్లి
0: ఓకే.
1: పక్కనే.
0: అంటే తుమ్మలపాలెం అనే ఒక ఏరియా ఉందిలేండి, సో దాని
1: అది అక్కడ వైజాగ్ లో ఉంది, అది
0: అవునవును.
1: కూడా ఉంది. మా
0: పాడండి.
1: తుమ్మపాల వైజాగ్.
0: ఓకే
1: పాట పాడడానికి కాదు, మీతో మాట్లాడడానికి ఫోన్ చేస్తాను.
0: అవునా, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో
1: చాలా
0: మచ్.
1: రోజుల తర్వాత వచ్చారు కదా, అందుకు దొరక
0: అవునా,
1: దొరక దొరికింది లైన్ దొరకదు కదా. ఓకే,
0: అవునవును,
1: థ్యాంక్
0: థ్యాంక్
1: యూ.
0: యూ అండి, బాయ్. సో ప్రోగ్రామ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా కాల్స్ తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు కాల్ చేసి చందమామ గురించి అంత ప్రశాంతంగా మంచి మంచి పాటలు వినిపించినందుకు సో స్వీట్ ఆఫ్ యూ లిజనర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ డెడికేట్ చేస్తూ వన్ లాస్ట్ సాంగ్ ప్లే చేసిన ఫ్రమ్ ద మూవీ దేవి పుత్రుడు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:05 నుండి 7:15 వరకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 7:15 నుండి 7:45 వరకు పల్లె సీమలు కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి

7:45 నుండి 8 గంటల వరకు వికసిత్ భారత్ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే 8 గంటల నుండి 8:30 వరకు చాలా మందికి ఫేవరెట్ ప్రోగ్రామ్, అంటే స్ట్రెస్ని తగ్గించి మంచి మెమరీస్ని గుర్తు చేసే ప్రోగ్రామ్ మెలోడీ మ్యాచ్. 8:30 వరకు వింటారు. అలాగే మెలోడీ మ్యాచ్లో నేను వచ్చిన ప్రతిసారి సంథింగ్ స్పెషల్గా చేస్తూ ఉంటాను, అందరూ కనెక్ట్ అయ్యే విషయాలు మాట్లాడుతూ ఉంటాను కదా, ఈరోజు కూడా మీ అందరికీ నచ్చే విషయాలే మాట్లాడతాను. అలాగే మంచి మంచి మీకు నచ్చిన పాటలు వినిపిస్తాను. సో వింటూ ఉండండి 8 గంటల నుండి 8:30 వరకు మెలోడీ మ్యాచ్. ఇక 8:30 నుండి 8:40 వరకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 నుండి 9 గంటల వరకు సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల నుండి 9:15 వరకు న్యూస్ 8:09 వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈ రోజు రాత్రి 9:15 9:30 వరకు స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 9:30 నుండి 10 వరకు తెలుగు చిత్ర గీతాలు వినిపించే కార్యక్రమం స్వరమాలిక వింటారు. 10 నుండి 11 వరకు ఆపాత మధురాలను విని ఆస్వాదించవచ్చు. ఇంకా 11 నుండి 11:05 వరకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:05 నుండి 11:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఇవాల్టి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నుండి కూడా రేడియో సెట్స్ లో వినవచ్చు. విశాఖపట్నం నుంచి అయితే మీకు తెలిసిందే 102 MHz. ఇక శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, ఇంకా కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో హ్యాపీగా రేడియో సెట్స్ లో మన ఎఫ్ఎం ప్రోగ్రామ్స్ ని విని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే, వేరే ఎక్కడో కంట్రీకి వెళ్తే ఏంటి సంగతి అంటారా? ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మన ఎఫ్ఎం రెయిన్బో ప్రోగ్రామ్స్ వినేయచ్చు. అది ఎలా అంటారా, ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లైవ్ రేడియోలో ఎఫ్ఎం రెయిన్బో ప్రోగ్రామ్స్ని హ్యాపీగా లైవ్ వినేయచ్చు. మీరు వినడంతో పాటు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్

0: ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం, అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8:00 తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 ఐదవ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: స్టూడియోలో సమయం 7:15 కావస్తుంది. పల్లె సీమలో కార్యక్రమం వింటారు.

0: పల్లెసీమలు కార్యక్రమంలో భాగంగా మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి డైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె గురువారెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: వ్యవసాయ విస్తరణ అనేది పరిశోధన సంస్థలు మరియు నిపుణుల వద్ద నుండి రైతులకు జ్ఞానం, కొత్త ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలను నిరంతరం అందించే ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశం వ్యవసాయంలో ఉత్పాదకత పెంపొందించడం, స్థిరత్వాన్ని సాధించడం మరియు జీవనోపాధులు మెరుగుపరచడం. సంప్రదాయంగా వ్యవసాయ విస్తరణ సేవలు వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్ళి సలహాలు ఇవ్వడం, పాంప్లెట్స్ రూపంలో, ముద్రిత పత్రికల రూపంలో సూచనలు అందించడం మరియు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అందించబడ్డాయి. ఈ పద్ధతులు వ్యవసాయ వృద్ధికి చాలా ఉపయోగపడినప్పటికీ వేగం మరియు విస్తృతంగా స్థితిగతీకరణ అనగా కస్టమైజ్డ్ సొల్యూషన్లు ఇవ్వడంలో కొన్ని పరిమితులున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చాలా వేగంగా మారుతుంది. డిజిటల్ సాంకేతికతలు, బయోటెక్నాలజీ, ఆటోమేషన్, వాతావరణ శాస్త్రం మరియు మార్కెట్ వ్యవస్థల్లో వచ్చిన పురోగతులు వ్యవసాయంలో నూతన పోకడలను సూచిస్తున్నాయి. రైతులు ఆధునిక పరికరాలకు అందుబాటులో కలిగి ఉండటమే కాకుండా వాటిని సమర్థవంతంగా ఉపయోగించగలిగిన జ్ఞానం మరి సామర్థ్యం కలిగి ఉండేలా వ్యవసాయ విస్తరణలో మార్పులు చేయడం చాలా అవసరం. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, బ్లాక్ చైన్ మరియు మొబైల్ ప్లాట్ఫామ్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాల ఆవిర్భావంలో వ్యవసాయంలో ఖచ్చితత్వం, సామర్థ్యం మరియు స్థిరత్వానికి ఇంతకుముందు లేని అవకాశాలను సృష్టించింది. అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే విస్తరణ వ్యవస్థలు తమ సేవా పద్ధతులు, నైపుణ్యాలు మరియు సంస్థాగత నిర్మాణాలను ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఈనాటి చర్చలో ఆధునిక వ్యవసాయం అవసరాలు తీర్చడానికి మరి రైతులు పోటీశీలంగా మరియు స్థిరంగా ఉండటానికి అవసరమైన సాంకేతిక మార్పులని పరిశీలిద్దాం. మొదటగా వ్యవసాయ విస్తరణలో మార్పుకు అవసరమైన ప్రధాన కారణాలేంటి? వాతావరణంలో వస్తున్న మార్పులు, అనిశ్చితమైన వాతావరణ విధానాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు, కరువులు మరియు తుఫానులు పంటల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. రైతులకు తక్షణ సమాచారం, ముందస్తు హెచ్చరికా వ్యవస్థలు మరియు అనుకూలమైన వ్యూహాలు అవసరం. ఇవి సంప్రదాయ విస్తరణ పద్ధతులు సమర్థంగా అందించలేవు. రెండవది మార్కెట్ గ్లోబలైజేషన్. రైతులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి నాణ్యత మరి ట్రేసబిలిటీ మరి ధృవీకరణ వంటివి మంచి ధరలు పొందడంలో చాలా కీలకంగా ఉంటాయి. ఆధునిక విస్తరణ ఈ ప్రమాణాలు చేరుకోవడానికి సాంకేతిక సహకారంతో రైతులకు మద్దతు ఇవ్వాలి. మూడవ కారణం జనాభా మార్పులు. యువత టెక్నాలజీ పరిజ్ఞానంలో ముందున్నప్పటికీ ఆధునికం మరియు లాభదాయకం కాని వ్యవసాయంపై ఆసక్తి చూపదు. విస్తరణలో డిజిటల్, ఆకర్షణీయ మరియు వినూత్న పద్ధతులు ఉపయోగించి యువతను వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. నాలుగవ కారణం డిజిటల్ విప్లవం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ వినియోగం మరియు సాంఘిక మాధ్యమాల వృద్ధి ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని వేగంగా, విస్తృతంగా చేరవేయడం సాధ్యమవుతుంది. ఈ మాధ్యమాలను పట్టించుకోకపోతే విస్తరణ వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఐదవ కారణం ఖచ్చితత్వ వ్యవసాయం. అంటే డేటా ఆధారిత వ్యవసాయం పెరుగుతున్నందున రైతులు డ్రోన్లు, సెన్సార్లు మరి కృత్రిమ మేధ ఆధారిత సిఫార్సులు అర్థం చేసుకుని ఉపయోగించగలగాలి. టెక్నాలజీ పరిజ్ఞానం విస్తరణ సిబ్బంది లేకపోతే ఇవి సరిగా ఉపయోగించబడవు. ప్రధానంగా ఈ కారణాల వల్ల వ్యవసాయంలో నూతన సాంకేతిక వినియోగాన్ని ఉపయోగించడానికి మనము ప్రోత్సాహకాలు అందజేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయంలో అవసరమైన సాంకేతిక మార్పులు ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటగా డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు మొబైల్ ఆధారిత సలహా వ్యవస్థలు. ఈనాటి కాలంలో బహుభాషా మొబైల్ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఏఐ చాట్బాట్లు అంటే కృత్రిమ మీద ఆధారిత చాట్బాట్లు, అదేవిధంగా ఎస్ఎంఎస్లు అంటే మెసేజ్ల రూపంలో కానీ, ఐవీఆర్ సేవలు ఇంటరాక్టివ్ వీడియో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కానీ రైతులకు అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు మరియు ఇన్పుట్ సరఫరా లింకింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లలో మొబైల్ యాప్లు గమనించినట్లయితే కిసాన్ సువిధ అనే యాప్ అందుబాటులో ఉంది. ఇది చాలా లాంగ్వేజెస్లో ఉంది, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తమిళ్, గుజరాతీ, అలాగే తెలుగులో కూడా అందుబాటులో ఉన్న చాలా మొబైల్ యాప్లు ఉన్నాయి. కృషి విజ్ఞాన్ అనే యాప్తో పాటు చాలా రకాల మొబైల్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అంగురు చాట్బాట్ లాంటి కూడా కొన్ని సేవలు, చాట్బాట్ ద్వారా రైతులు తమకు కావలసిన సమాచారం తీసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటిని విస్తృతంగా రైతుల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది కృత్రిమ మీద ఆధారిత డేటా విశ్లేషణ. దీంట్లో పురుగులు, వ్యాధుల ముందస్తు అంచనాలు ఏ విధంగా వేయవచ్చు, అదేవిధంగా పంట దిగుబడి అంచనాలు కూడా వేయవచ్చు కృత్రిమ మీద ఆధారితంతో. కస్టమైజ్డ్ సొల్యూషన్ అంటారంటే వ్యక్తిగతంగా ప్రతి రైతుకి వారికి అనుగుణంగా సలహాలు అందించే విధానం. మొబైల్ చిత్రాల ద్వారా వ్యాధి గుర్తించటం. ఈ విభాగంలో చూసినట్లే ప్రధానంగా ఇప్పుడు మనకు బాగా పాపులర్ ఉంది ప్లాంటిక్స్ అనే యాప్ ఉంది. రైతు తన మొబైల్లో ఒక ఫోటో తీసినట్లయితే పంటకు సంబంధించి ఆ పంట అది తెగులా, పురుగ, లేదంటే ఏదన్నా పోషకాల లోపం అనేది అది గుర్తించి దానికి సరైన ఏ విధమైన చర్యలు చేపట్టాలనే సమాచారాన్ని ఇచ్చే విధంగా యాప్ తయారు చేయబడింది. ఈ విధంగా అలాంటి కృత్రిమ మీద ఆధారిత యాప్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ రోజులలో. మూడవది రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్ అంటారు. వీటిలో ఉపగ్రహ చిత్రాల ఆధారిత పంట పర్యవేక్షణ, పిక్సెల్ డ్రోన్ల ద్వారా మంచి ఫోటోలు తీయడం, అదేవిధంగా ఫర్టిలిటీ మ్యాపింగ్ అంటారు, జీఎస్ ద్వారా మట్టి ఫర్టిలిటీ మ్యాపింగ్ చేయడం, వాతావరణ డేటాతో ఎక్కడెక్కడ ప్రమాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం, పంటలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రాంతాలు అనేవి కూడా గుర్తించడం అనేది దీనిలో ప్రధాన భాగం. దీంట్లో ఒక ఉదాహరణగా చూసినట్లయితే ఎఫ్ఏఓ అంటారు, అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ, వీళ్ళు వ్యాపోర్ అని ఒక పోర్టల్ తయారు చేయడం జరిగింది. దీని ద్వారా ఇలా జీఐఎస్ ఆధారిత ఉపగ్రహ చిత్రాల ద్వారా డేటాను సేకరించి నీటి ఉత్పాదకత పెంచడానికి మార్గాలు అన్వేషించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత ఇంకో రకమైన సాంకేతికత చూసినట్లయితే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగంలో ఉంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మట్టి తేమ సెన్సార్లు, మట్టిలో తేమ ఎంత ఉందనే సెన్సార్ల ద్వారా గ్రహించడం ఒకటి, సెన్సార్ డేటాని మొబైల్కి పంపించే మార్గాలు ఉన్నవి, అదేవిధంగా పశువులకు కానీ పంటల ఆరోగ్య పరిస్థితులను కూడా ఈ మొబైల్కి డేటా ద్వారా పంపించే సమాచారం అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో మేము ఇంతకుముందు సింపుల్ చాలా తక్కువ ఖర్చుతోనే భూమిలో వివిధ లోతులలో తేమ ఎంత ఉందని తెలుసుకొని ఆ తేమని ఆటోమేటిక్గా రైతుకు మన ఏ మొబైల్కి అయితే అనుసంధానం చేయబడుతుంది ఆ మొబైల్కి సమాచారం వస్తుంటుంది. మనం దాన్ని ప్రతిరోజు కానీ, రోజులో 4 సార్లు అయినా వస్తుంది లేదా 2 రోజులకోసారి కానీ, ప్రతి పంటను బట్టి మనం దాన్ని ఫ్రీక్వెన్సీని కూడా నిర్ధారించవచ్చు. ఆ విధంగా అందులో ఉన్న తేమను పరిశీలించి దానికి అనుగుణంగా మన పంటకు నీటిని ఏర్పాటు చేయటం, లేదంటే ఆటోమేటిక్గా సెన్సార్ బేస్డ్ మోటార్స్ ఆన్ అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, ఇంటర్నెట్ వ్యవసాయంలో వినియోగించే విధానం. ఇవి ఎక్కువగా గ్రీన్ హౌస్ లాంటి పంటలు పండించే విధానంలో దీన్ని వాడవచ్చు. అంటే గ్రీన్ హౌస్లో పంటలో తగిన తేమ సాంద్రత ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, తేమ సాంద్రత పెరగగానే ఆగిపోతుంది, సరైన మోతాదుకు రాగానే ఆగిపోతుంటాయి. ఇది ఒకటి వ్యవసాయంలో ఉపయోగించే విధానాలు. అదేవిధంగా వాతావరణ ఆధారిత క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం. వాతావరణ ఆధారిత సలహాలని డిజిటల్గా అందించటం ఒకటి, నీటి సంరక్షణ సూచనలు కూడా డిజిటల్గా అందించటం, ఉద్గారాలు ఎంత తక్కువగా ఏ మార్గం ద్వారా మన ఉద్గారాలు పంటకు కార్బన్ ఉద్గారాలు తగ్గించే మార్గాలు పంటలలో అన్వేషించి దానికి సమాచారాన్ని క్రోడీకరించి రైతుకి చేయవలసిన పనుల గురించి సమాచారాన్ని మొబైల్కి పంపించడం అనేది కూడా దీంట్లో ప్రధానమైంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన విభాగం ఈ లెర్నింగ్ మరియు వర్చువల్ శిక్షణ అంటారు. దీంట్లో ఆన్లైన్లో కోర్సులు, రైతులందరికీ ఆన్లైన్లో కోర్సులు అందించడం, స్థానిక భాషల్లో వీడియోలు రూపొందించడం, రైతుకు మధ్య డిజిటల్ నెట్వర్క్లు కూడా అనుసంధానించడం అనేవి ప్రధానమైనవి. దీనికి ప్రధాన ఉదాహరణ మనం చూసినట్టయితే డిజిటల్ గ్రీన్ అనే ఒక సంస్థ సరళమైన లాంగ్వేజ్లో రైతుల ద్వారా తీసిన వీడియోల రూపంలో వ్యవసాయంలోని అనేక ప్రాక్టీసెస్ని వాళ్ళు డిజిటలీకరించి రైతులు ఎవరైనా చూసి తెలుసుకునే విధానాన్ని చేశారు. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది బ్లాక్ చైన్ అంటారు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే ఉత్పత్తి ట్రేసబిలిటీ, అంటే ఏ పంట ఏ రైతు దగ్గర పండించబడింది, అంటే చివరి వినియోగదారుడికి కూడా ఆ పంట ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఎగుమతికి ఇలాంటి ఉన్నప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఎగుమతికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితి తీసుకురావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొక విధానం ఈరోజు ప్రధానంగా బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, చీడపీడలను తట్టుకుండే విత్తనాలను అభివృద్ధి చేయడం, బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్, నానో ఫర్టిలైజర్స్ని డెవలప్ చేయడం, వీటన్నిటితో పాటు బయో సేఫ్టీ మీద కూడా తగిన అవగాహన కలిగించడం అనేది కూడా ఇంకొక ప్రధానమైన విధానం. ఇంకా ప్రధానంగా ఇంకొక విధానం చూసినట్లయితే సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీలు. ప్రధానంగా ఇప్పుడు ప్రతి రైతు దగ్గర కూడా చాలా వరకు రైతులందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగించడం అనేది చాలా పరిపాటిగా ఉన్నది. ప్రతి గ్రామంలో ఎక్కువ మంది రైతులు కూడా కాబట్టి ఆ వారికి ఉన్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వ్యవసాయ విస్తరణ చేసే విధానాల్లో రైతుల్ని పంటల వారీగా గ్రూపులుగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా లేదా ప్రాంతాల వారీగా గ్రూపులు సమయానుకూలంగా వారికి అవసరమైన సూచనలు అనేవి అందించటం, ఒకేసారి రైతులందరికీ చాలా తక్కువ ఖర్చుతో సమయాభావం లేకుండా అందించే అవకాశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీల ద్వారా మనం చేయవలసిన పనులు. దాంతోపాటు డిజిటల్ ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్. ఇప్పుడు బ్యాంకుకు మనం ఎలాగైతే ఏటీఎం ద్వారా ఎలా ఉన్నాయో డిజిటల్ బ్యాంకింగ్ మొబైల్లోనే బ్యాంకింగ్ ఆధారిత సేవలు అనేవి అందరికీ అందుబాటులో వచ్చినాయి. అదే ఏఐ ఆధారిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనా, కృత్రిమ మేధను ఉపయోగించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనాలు వేసే విధానాలు, కేవైసీలు అంటే రైతు తన సమయాన్ని వృధా చేసుకోకుండా మొబైల్ ద్వారానే కేవైసీలు అప్డేట్ చేయటం ఒకటి, ఈ ఆర్థిక ఉత్పత్తులతో ఈ సలహా సేవలన్నింటినీ కూడా లింకింగ్ చేసినప్పుడు లింకింగ్ చేయడానికి కూడా మనం నూతన విధానాలలో ప్రోత్సహించవచ్చు. కానీ ఇలా నూతన విధానాలు ప్రోత్సహించేటప్పుడు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. వాటిలలో ప్రధానంగా చూసినప్పుడు డిజిటల్ డివైడ్ అంటారు. డిజిటల్ డివైడ్ అంటే వ్యక్తుల్లో వాళ్ళకి డిజిటల్ లిటరసీ, ఎంతమంది రైతులు ఈ డిజిటల్ కొత్తగా వచ్చిన ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతమంది వాళ్ళకి అవగాహన ఉంటుంది, వారికి నాలెడ్జ్ లెవెల్ ఎలాగుంది, వాటిని ఉపయోగించే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకటి. నైపుణ్యాలలో ఉండే కొన్ని లోట్లు, బికాస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి సరిపోయిన నైపుణ్యాలు లేకపోవడం ఒకటి, ప్లస్ ఎప్పుడైనా నూతన విధానాలు నూతన సాంకేతిక వినియోగించినప్పుడు కొంత ఖర్చు కూడా అవసరం ఉంటుంది, అది కూడా ఒక సవాలుగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మొబైల్ బ్యాంకింగ్ కానీ మొబైల్లో అన్ని విధాల ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని క్రోడీకరించినప్పుడు వాడే వాళ్ళకి మా సమాచారం గోప్యంగా ఉంటుందని నమ్మకం కలిగించడం కూడా ఒక ప్రధానమైనవి. అదేవిధంగా వివిధ మన సంస్కృతులు ఉంటాయి, ఈ సంస్కృతులలో వాళ్ళకు అనుగుణంగా ఈ సమాచారాన్ని అందించే విధానంలో వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా వీలున్నంత వరకు మనం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లే మార్గాలు ఆలోచించాలి. ఇలాంటి పరిమితులను అధిగమించి ఈ సాంకేతికతను వినియోగించాలనుకుంటే కొన్ని సూచనలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు చేయాలని. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతువారి లెవెల్లోనే డిజిటల్గా ఉండే మౌలిక సదుపాయాలని ఏ విధంగా

0: వారి లెవెల్లోనే డిజిటల్ గా ఉండే మౌలిక సదుపాయాలని ఏ విధంగా భరించే విధంగా టూల్స్ తయారు చేయటం అనేది కూడా ఒక అవసరం ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా రైతుల భాగస్వామ్యం. మనం కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లనప్పుడు రైతుల భాగస్వామ్యంతో వారికి అవగాహనతో తీసుకెళ్లినప్పుడు ఇది ఎక్కువగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డేటా భద్రత మరియు నైతికత. అంటే మనం వారు ఏ డేటా ఇచ్చినా కూడా వారి డేటాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ గోప్యత పాటిస్తున్నారు అనే నమ్మకం కలిగించడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలంటే డేటా భద్రత, గోప్యత అండ్ వాటి మీద ఎంత నమ్మకం వినియోగదారులకు అందించగలిగితే అంత ఎక్కువగా రైతులు దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. చివరగా, ఈ వ్యవసాయ విస్తరణ కీలక మలుపులో ఉంది కాబట్టి కృత్రిమ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రిమోట్ సెన్సింగ్, మొబైల్ కమ్యూనికేషన్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ ఇలాంటి అన్ని సాంకేతికతలు ఉత్పాదకత, లాభదాయకత, అదేవిధంగా స్థిరత్వం పెంచి అపూర్వ అవకాశాలు ఇస్తున్నాయి. కానీ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే విస్తరణ సేవలు సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారాలి. భవిష్యత్తు విస్తరణ డేటా ఆధారిత, కస్టమైజ్డ్, వ్యక్తిగతీకరించిన డిజిటల్ డెలివరీ రూపంలో ఉంటుంది. ఇది రైతులను ఆధునిక వ్యవసాయాలను ఎదుర్కొనేలా చేయడంతో పాటు యువతను స్మార్ట్, సమర్థవంతమైన, లాభదాయకమైన వ్యవసాయంలో ఆకర్షిస్తుంది.
1: మీరు ఇప్పటి వరకు పల్లెసీమలు కార్యక్రమంలో భాగంగా మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె గురువారెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువల గురించి ఆర్ పార్వతి గారి సూచనలు వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో వారి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెళకువలు అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వరి పంటను ఖరీఫ్లో 15.14 లక్షల ఎకరాలలో సాధారణంగా రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న ఎల్నినో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడలు, కూలీల సమస్య వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చాలి అంటే వరి సాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుండి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు రైతులు తప్పక పాటించాలి. ముఖ్యంగా రకాల గురించి చూసుకుంటే నారుమళ్ళు పోసుకోవడం ఆలస్యమై ఆగస్టు మాసంలో నారుమడి వేసుకునే పక్షంలో 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి ఎగుమతికి అనువైన స్వల్పకాలిక రకాలైనటువంటి MTU కాటన్ దొర సన్నాలు, MTU 1153 చంద్ర, MTU 1293, MTU 1290 NLR, 3349 నెల్లూరు మషూరి, NLR 3554 నెల్లూరు ధాన్య రాశి, NLR 3238 ఎంపిక చేసుకోవాలి. ఆగస్టు మాసంలో నేరుగా విత్తుకోవడానికి ఇప్పుడు మనం చెప్పబోయే మధ్యకాలిక రకాలైనటువంటి MTU 1221 శ్రీధృతి, MTU 1224 మారుటేరు సాంబ, BPT 3291 సోనా మసూరి ఎంపిక చేసుకోవాలి. ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు ఇంకా బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైనటువంటి MTU 1221, MTU 1293, MTU 1290, MTU 1426, అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి BPT 3082, ఇంకా NLR 3648 రకాలను రైతులు సాగు చేసుకోవాలి. తక్కువ వయస్సు గల అంటే 20 నుంచి 25 రోజుల గల నారును నాట్లకు ఉపయోగించుకోవాలి. ఆలస్యంగా ఆగస్టు మాసంలో చౌడును తట్టుకునే MTU 1290, MTU 1293 వంటి రకాలను వేసుకోవాలి. విత్తన మోతాదు నాటు పద్ధతికి ఎకరానికి 20 నుంచి 25 కిలోలు, పొడి విత్తనం వెదజల్లడానికి 25 నుంచి 30 కిలోలు, యాంత్రిక వరి సాగు విధానం, గొర్రుతో విత్తడం, బెంగాల్ నాటు, తడి విత్తనం వెదజల్లడానికి 12 నుంచి 15 కిలోలు, డ్రమ్ సీడర్తో 10 నుంచి 12 కిలోలు, శ్రీ పద్ధతిలో 2 కిలోలు విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3.0 గ్రాములు కార్బన్డిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్లకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్డిజం, 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందునీరు సరిపోతుంది. కార్బన్డిజం 25%, ఇంకా మ్యాంకోజెబ్ 50%, శిలీంధ్రనాశిని మందు వాడితే 2 గ్రాములు కిలో విత్తనానికి లీటర్ నీటికి వంతున వాడుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం సార్వాలు జూలై మాసంలో నారుమడులు పోసినవి ఆగస్టు మాసంలో ఊడుపుకి సిద్ధంగా ఉంటాయి. జూన్ మాసంలో ముందుగా నారుమడులు పోసినవి జూన్ జూలై ఎద పద్ధతిలో సాగు చేసే పొలాలు పిలకల దశలో ఉంటాయన్నమాట. నారుమడిని 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసి నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సెంటుకు 5 కిలోల చొప్పున సమానంగా పలుచటి నీటి పొర ఉంచి చల్లుకోవాలి. నారుమడిలో నీటిని మొత్తం తీసివేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా వెచ్చుకునే వరకు 6 తడిగా నీటిని ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టవలసి ఉంటుంది. 5 సెంట్ల నారుమడికి దమ్ములో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, నారుమడి చల్లిన వారం నుంచి 10 రోజులకు 2 కిలోల యూరియా, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. నారుమడిలో జింక్ లోపాన్ని కనుక రైతులు గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3 G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు లేదా 17 రోజులకు పిచికారీ చేసుకోవాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారు మడికి 160 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీటిని చల్లి వేసుకోవాలి. ఒకవేళ నాట్లు కనుక ఆలస్యమైతే రైతులు పాటించవలసిన మెళకుల గురించి వ్యవసాయ అధికారులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఖాళీగా ఉన్న భూముల్లో దుక్కులు చేసి జనుము లేక జీలుగా లేక పిల్లి పెసర పచ్చి రొట్ట పంటలను చల్లుకుంటే భూసారం పెరుగుతుంది. అలాగే ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ లో భాగంగా 18 పంటల విత్తనాలు అంటే అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యపు పంటలు, తృణధాన్యాలు ఇంకా పచ్చి రొట్ట పంటలు ఋతుపవనాలు రాకముందే పొడి నేలలో విత్తనాలను వేసుకుని మొలచిన 40 నుంచి 50 రోజుల పంట కాలం తర్వాత భూమిలో కలయిదున్నాలి. టన్ను పచ్చి రొట్ట ఎరువులో 6 కిలోల నత్రజని, 37 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాషు మనకు లభ్యమవుతుంది. ఎకరా భూమిలో వేసిన పచ్చి రొట్ట 3 టన్నుల వరకు అందుతుంది. 35 నుంచి 40 రోజుల్లో కలియదొన్నితే కనుక 60% వరకు యూరియా వాడకం తగ్గించుకోవచ్చు. నేలలో నీటి నిలుపుదల శక్తి పెరుగుతుంది. సార్వాలో వరి సాగుకి ముందుగా స్వల్పకాలిక అపరాల సాగు నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో లాభదాయకంగా ఉంటుంది. నీరు నిలబడని మెరక ప్రాంతాల్లో వరి పంటకు బదులు అపరాలు ఇంకా చిరుధాన్యపు పంటలు వేసుకుంటే బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో ఉన్న నీటిని జీవతడులుగా వాడుకోవాలి. అలాగే పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే మందు ద్రావణాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు 13:0:45 పరిమాణంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. నీరు తక్కువగా ఉన్నప్పుడు వరి పంట మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు 6 తడిలాగా నీటి తడులు పెడుతూ అలాగే నీటిని బయటకు పోకుండా పొలం గట్టును దృఢంగా చేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచూ మంచి నీరును మార్చుకోవడం వల్ల చౌడు తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. పిలకల దశలో వరి పంట మునిగితే కనుక నీరు బయటకు పోయిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియాతో పాటు పొటాష్ను అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది.
0: మీరు ఇప్పటి వరకు వ్యవసాయ సమాచారంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకుల గురించి ఆర్ పార్వతి గారి సూచనలు విన్నారు. పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం, ఈ అంశం గురించి అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025 స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
2: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
3: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
3: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
2: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది, ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
3: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
2: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని వాళ్ళకు రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం, అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
2: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
3: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
2: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ

0: పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
1: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
0: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: మీరు వింటున్నారు FM 102 MHz రెయిన్బో సాగరిక.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నేను మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమైరా స్టూడియో.

ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మెలోడీ మ్యాచ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ప్రతిసారి నేను వచ్చినప్పుడు మెలోడీ మ్యాచ్ ప్రోగ్రాంలో మ్యాక్సిమం అందరూ కనెక్ట్ అయ్యే విషయాలే మాట్లాడతాను కదా, అందరికీ నచ్చే విషయాలే మాట్లాడతాను కదా. లైఫ్లో మనకి నచ్చిన విషయాలు, నచ్చిన పనులు చాలా ఉంటాయి. కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ట్రావెలింగ్, మూవీస్, బుక్స్ లేదా కుకింగ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం, ఫ్యామిలీతో మాట్లాడడం ఇష్టం, అలాగే ఒంటరిగా ఉండడం ఇష్టం. మన ఇంట్రెస్ట్ ఏదైనా సరే అవి మనకి హ్యాపీనెస్నిచ్చే చిన్న చిన్న రీజన్స్ అవుతాయి కదా. చాలామంది నాకు తెలిసి నచ్చిన విషయాల్లో ఒకటి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. పండగ రోజు అందరితో కలిసి ఉండడం కాదు, అందరూ కలిసి ఉంటేనే పండగలా అనిపిస్తుంది. సో అలా అనుకునే వాళ్ళందరి కోసం ఈ పాటను వినిపించేస్తున్న దృశ్యం మూవీ నుండి.

మెలోడీ మ్యాచ్లో మ్యాక్సిమం అందరికీ నచ్చే పాటలు వినిపించడానికి ట్రై చేస్తా. మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు, ఎందుకంటే ఆ పనిలో మనం ప్రెషర్ కన్నా హ్యాపీనెస్నే ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. చిన్నప్పుడు విషయానికి వస్తే ఇష్టంగా ఆడిన గేమ్స్, ఇప్పుడు మనం ఎంజాయ్ చేసే మ్యూజిక్, అలాగే మూవీస్, హాబీస్, ఇవన్నీ మన మూడ్ని మార్చగలవు. అందుకే బిజీ లైఫ్లో కూడా మనకి నచ్చిన పనుల కోసం కొంచెం టైంని కేటాయించడం చాలా ఇంపార్టెంట్. అది పెద్ద అచీవ్మెంట్ కాకపోయినా మన మైండ్కి ఒక చిన్న రిఫ్రెష్మెంట్లా పనిచేస్తుంది. సో మీకు నచ్చిన విషయం ఏంటి ఒకసారి ఆలోచిస్తూ ఈ పాట వినేయండి.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మెలోడీ మ్యాచ్. మెలోడీ మ్యాచ్లో నచ్చిన విషయాల గురించి, నచ్చిన పనుల గురించి మాట్లాడుకుంటూ, నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మ్యాక్సిమం అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాం మన పాటలు, నేను ప్లే చేసే పాటలు. కానీ నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, కానీ కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీస్, స్టడీస్, వర్క్ వీటి వల్ల మనకి నచ్చిన విషయాలకి టైం ఇవ్వడం మర్చిపోతుంటాం. టైం లేదు అని చెప్తూ మన హ్యాపీనెస్, మనకి హ్యాపీనెస్ ఇచ్చే సింపుల్ థింగ్స్ని పక్కన పెట్టేస్తాం. ప్రతిరోజు మనకు నచ్చిన పనులు చేయడానికి ఎక్కువ టైం ఏం అవసరం లేదు. కొంచెంసేపు అలా నేచర్లో స్పెండ్ చేయడం, అలా బీచ్కి వెళ్ళడం, లేదా చిన్న చిన్నవి మనకి హ్యాపీనెస్ ఇచ్చే చిన్న చిన్న పనులు చేయడం, అలా మన హ్యాపీనెస్ కోసం మనమే కొంచెం టైం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఇంపార్టెంటో మన హ్యాపీనెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది నేచర్ లవర్స్ కోసం ఒక సాంగ్ ప్లే చేసిన, నేచర్ అంటే నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు, అంత అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ, బయట వెదర్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇలాంటి పాట ఒకటి వింటూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ అందరి కోసం సఖీ మూవీ నుండి పచ్చందనమే పచ్చదనమే అని సూపర్ హిట్ ట్రాక్, వింటూ ఎంజాయ్ చేయండి.

లాస్ట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ కేరింత, ఒక బ్యూటిఫుల్ మెలడీ ట్రాక్ విని ఎంజాయ్ చేశారు కదా. ఇష్టంగా నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ టైం తక్కువగా ఉంది, అందుకే ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనకి నచ్చిన పనులు విషయాలు చిన్నవిగా అనిపించినా మన లైఫ్లో అవి క్రియేట్ చేసే మ్యాజిక్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడో దొరికే పెద్ద పెద్ద హ్యాపీనెస్ కోసం వెయిట్ చేయకుండా ఈరోజు దొరికే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం. మీకు నచ్చిన పనుల కోసం కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఎక్కువగా ఇష్టపడే విషయం ఏంటి? ఆ ఇష్టమైన ఫీలింగ్తో మీకు నచ్చే ఒక మంచి పాట వింటూ కొంచెం సేపు ఎంజాయ్ చేద్దామా? అరే, ఈ పాట నాకు నచ్చేస్తుంది, చాలామందికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అందరికీ నచ్చే పాట వినిపించేసిన విరూపాక్ష మూవీ నుండి నచ్చావులే నచ్చావులే, కార్తీక్ వాయిస్లో.

ఈ హాఫ్ అన్ అవర్ పాటు మీకు నచ్చిన పనులు చేసుకుంటూ, నచ్చిన విషయాల గురించి ఆలోచిస్తూ, నచ్చిన పాటలు వింటూ స్ట్రెస్ని తగ్గించుకుని ఫేస్లో స్మైల్ తీసుకొచ్చారని అనుకుంటున్నా. నా ట్రాన్స్మిషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ట్రాన్స్మిషన్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటుంది మీ ఆర్జీస్ సంథింగ్ స్పెషల్ సమ్మైరా. సైనింగ్ అప్ ఫర్ టుడే, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లిజనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. హ్యాపీగా తినేసి బజ్జండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. లైఫ్ చాలా చిన్నది, ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాం. Have a good day, good night, sweet dreams, take care. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్, 2047 ఉజ్బెకిస్తాన్, 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family

0: members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, ఐదుగురు సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటి ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అర్జున్ రెడ్డి చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన పాట.

స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా హరిహరన్ వర్తిని తమన్ పాడిన ఈ పాట అశోక్ చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి, అలాగే ఎఫ్ఎం 102 MHz పై కూడా. కార్యక్రమంలో తరువాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతాన్ని అందించగా రాజేష్ గంగా పాడిన ఈ పాట యోగి చిత్రం నుండి.

స్వరమాలికలు తర్వాత వినబోతున్న గీతం శివగణేష్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా కార్తీక్ పాడిన ఈ పాట శివంజీ బృందావన్ కాలనీ చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా, కార్తీక్ గాయత్రి పాడిన ఈ పాట ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా హరిహరన్ స్వర్ణలత జూనియర్ పాడిన ఈ పాట యజ్ఞం చిత్రం నుండి.

మీరింతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటల దాటి 1:22. ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న గీతం దేవత చిత్రం నుండి. ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోతున్న గీతం మూగ మనసులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's industrial output growth, as measured by the Index of Industrial Production IIP, expanded by 6.7% in July this year on an annual basis. The data, July data, indicates that industrial activity continued to expand at a healthy pace, although the pace of growth moderated from the revised June level. The government has said that there is no shortage of sugar in the country and all necessary measures will be taken for adequate availability of sugar at reasonable prices. The Consumer Affairs Ministry said that ex-mill sugar prices have declined by around 20% in recent days, while retail sugar prices have also started coming down. And India's Vellavan Santhal Kumar will take on Hungary's Balázs Farkas in the final of the PSA Budapest Squash Open tonight. Vellavan stormed into the title clash with a thrilling 3-2 victory over compatriot Vichot Rani in the semi-finals last night. And that is the end of this news bulletin.
1: Akashvani Vishakhapatnam Kendram. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, పువ్వులెన్ని జాతులైన బృందగానం, రచన శ్రీ కె సత్యనారాయణ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గద్యం. 6:30 చింతన శీర్షికన శ్రీ దర్బమ్మల వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనుల్లో సాగునీటి కుంటలు ఉపయోగాలు, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కొన్ని వారి క్రీడా జీవిత విశేషాలు, అనంతరం రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు ఉంటాయి. అనంతరం లలిత సంగీతంలో శ్రీమతి గాదె శ్రీరామరత్న గారి గానం చేసిన లలిత గీతాలు ఉంటాయి. ప్రసంగ కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు, శ్రీ విఎస్ ఆర్ఎస్ సౌమ్యాజులు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ఉంటుంది, నిర్వహణ శ్రీ ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ వయోలిన్ వాదనం వింటారు. రేపు మధ్యాహ్నం 2:31 సైనిక్ మాధురి హిందీ కార్యక్రమంలో మానసిక్ ఔర్ శారీరక్ స్వాస్థ్య కేలియే కేల్, ఈ అంశంపై శ్రీమతి షైకా శర్మ వారి వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం హిందీ చిత్రగీతాలు ఉంటాయి. సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ శీర్షికన శ్రీమతి సుధా కుమారి జూహీ గారి స్వీయ కవితలు ఉంటాయి. తర్వాత 12 ఏళ్ల జనధన్ యోజన పథకం గురించి శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించిన వివరాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలలో వచ్చేటటువంటి తెగుళ్లు నియంత్రణ గురించి జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ ఎంకేఎస్ సాయిప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటుంది. రేపు రాత్రి 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమంలో డాక్టర్ మండపాక శారద గారు గానం చేసిన గీతాలు ఉంటాయి. శ్రీ మహదాసు నీలాదిరావు వయోలిన్, శ్రీ సుసారపు సుబ్రహ్మణ్యం.

మృదంగం, శ్రీ సరస్వతుల హనుమంతరావు ఘటం. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేర్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.6 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 4 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన: రానున్న 5 రోజుల్లో దక్షిణ తమిళనాడు తీరం గుండా, అలాగే నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రంలో తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, ఈదురుగాలులు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున రానున్న 5 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15 దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై ఉదయం ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.